ఆలయ జగన్నాథునికి జరిగే వేడుకల్లో రథయాత్రే అత్యంత కీలకమైనది, అతిపెద్ద వేడుక కూడా. అత్యధిక రోజులు జరిగే వేడుక మాత్రం చందనయాత్ర. అక్షయ తృతీయ నుంచి జ్యేష్ఠ బహుళ చతుర్థి వరకు, అంటే 42 రోజుల పాటు జరిగే ఉత్సవమిది. అక్షయ తృతీయ రోజున నూతన రథాల నిర్మాణంతో పాటు తెప్పోత్సవం కూడా ప్రారంభమవుతుంది. తొలి 21 రోజులు మదన మోహనుడిగా జగన్నాథుడి ఉత్సవమూర్తికి ప్రతిరోజు సాయంత్రం నరేంద్ర పుష్కరంలో తెప్పోత్సవం జరుగుతుంది. స్వామివారి తెప్పలను ఏడాది పాటు ఇదే పుష్కరంలో భద్రపరుస్తారు. ఉత్సవ ప్రారంభానికి 2 రోజుల ముందు బయటకు తీస్తారు. ఆ తరువాత 21 రోజుల పాటు గర్భాలయంలోని మూల విరాట్టులకు చందన లేపనం చేస్తారు. వేసవి నుంచి ఉపశమనం కలిగించే క్రతువు ఇది. ఈ వేడుక పూర్తయిన మరుసటి రోజే జగన్నాథుడి వార్షిక స్నానం జరుగుతుంది.

జగన్నాథుడికి 56 రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. వాటిలో అన్నానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. నైవేద్యాల కోసం వండే బియ్యాన్ని అమూన్యం అంటారు. దాన్ని వండితే అన్నమవుతుంది. వండిన అన్నాన్ని దేవాలయానికి తీసుకువెళ్లే గంపల్లో నింపినప్పుడు చెక్క అంటారు. దాన్ని తీసుకువెళ్లి జగన్నాథుని ముందు ఉంచినప్పుడు భోగంగా మారుతుంది. స్వామికి నివేదించగానే నైవేద్యమవుతుంది. ఆ నైవేద్యానికి విమలాదేవికి తిరిగి నివేదించాకే మహాప్రసాదంగా భావిస్తారు. ఆ మహాప్రసాదాన్ని పూరీలోని పంచపరమేశ్వరులకు మానసిక సమర్పణ చేయడంతో కైవల్యమవుతుంది. ఆ కైవల్యాన్ని భక్తులు ఆరగించగా మిగిలిన అన్నాన్ని ఎండబెడతారు. ఆ ఎండిన అన్నాన్నే నిర్మల్యం అంటారు. ఆనంద్ బజార్లో అంటే ప్రసాదాలు అమ్మే స్థలంలో నిర్మాల్యాన్ని గులాబీరంగు సంచిల్లో నింపి విక్రయిస్తూ ఉంటారు. ఒడిశాలో నూతన వధూవరులచే తామెప్పటికీ కలిసి ఉంటామని నిర్మాల్యం సాక్షిగా ప్రమాణం చేయిస్తారు. ఎవరైనా మరణించినప్పుడు వారి నోటిపై నిర్మాల్యం గింజలు కూడా ఉంచుతారు. ఇలా చేస్తే వారికి స్వర్గప్రాప్తి లభిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

సుభద్రా, జగన్నాథా బలభద్రులు రథారూఢులై యాత్రకు సిద్ధంగా ఉండగా పూరీ సంస్థానాధీశులు అక్కడికి చేరుకుంటారు. జగన్నాథుడికి నమస్కరించి రథం మీదికి ఎక్కి

స్వామి ముంగట బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. ఈ వేడుకను చెరాపహారా అంటారు. అనంతరం స్వామిపై గంధం నీళ్లు చిలకరించి కిందికి దిగి రథం చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తారు. ఇదే తరహాలో బలరాముడిని, సుభద్రాదేవిని అర్చించి వారి రథాల చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తారు. అనంతరం రథాలకు తాత్కాలికంగా అమర్చిన తాటి మెట్లను తొలగిస్తారు. ఇక యాత్ర మొదలవడమే తరువాయి. జగన్నాథుడి రథం మీదుండే ప్రధాన పండా నుంచి సూచన రాగానే కస్తూరి కల్లాపి చల్లి హారతులిచ్చి జై జగన్నాథ అంటూ పెద్ద పెద్దన అరుస్తూ తాళ్లను పట్టుకుని రథాన్ని లాగడం మొదలు పెడతారు. విశాలమైన బోడోదండ అని పిలువబడే ప్రధాన మార్గం గుండా ఈ యాత్ర మందగమనంతో సాగుతోంది. లక్షలాది భక్తజనం నడుమ జగన్నాథుడి రథం అంగుళం అంగుళం చొప్పున నెమ్మదిగా కదులుతుంది. దీన్నే ఘోషయాత్ర అంటారు. భక్తుల తొక్కిసలాటలో చక్రాల కింద ఎవరైనా పడినా, దారిలో ఏ దుకాణమో అడ్డు వచ్చినా రథం వెనకడుగు వేసే ప్రసక్తే ఉండదు. అడ్డొచ్చిన దుకాణాలను కూలగొట్టైనా సరే ముందుకు నడిపిస్తారు. ఈ యాత్ర ఎంత నెమ్మదిగా సాగుతుందంటే, జగన్నాథుడి గుడి నుంచి కేవలం 3 మైళ్ల దూరంలో ఉండే గుండిచా గుడికి చేరుకోవడానికి దాదాపు 12 గంటల సమయం పడుతుంది. గుండిచా ఆలయానికి చేరుకున్నాక ఆ రాత్రి బయటే రథాల్లోనే మూల విరాట్కు విశ్రాంతినిస్తారు. మర్నాడు ఉదయం మేళతాళాలతో గుడిలోకి తీసుకువెళ్తారు. వారం రోజుల పాటు గుండిచాదేవి ఆతిథ్యం స్వీకరించిన అనంతరం దశమి నాడు తిరుగు ప్రయాణం మొదలవుతుంది. దీన్నే బహుదాయాత్ర అని అంటారు.

మర్నాడు ఏకాదశి నాడు స్వామివార్లను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. సునావేశగా వ్యవహరించే ఈ వేడుకను చూసేందుకు బారులు తీరుతారు భక్తులు. ద్వాదశి నాడు విగ్రహాలను మళ్లీ గర్భగుడిలోనికి రత్న సింహాసనంపై అలంకరించడంతో యాత్ర పూర్తైనట్లే. యాత్ర పేరిట 10 రోజులుగా స్వామిలేని ఆలయం నూతన జవజీవాలు పుంజుకుని కొత్త కళ సంతరించుకుంటుంది. ఇలాంటి ఎన్నో విశిష్టతలు, భిన్న సంస్కృతులు, సాంప్రదాయాలు కలగలిసిన ఈ పూరి జగన్నాథుని ఆలయాన్ని ఏటా ఎన్నో లక్షల మంది సందర్శిస్తారు.

పురాతనపు పురాణ వర్ణన పైకి కనబడుతున్న కథనం నిత్య జీవన సత్యమని భాగవత లీలల అంతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం.

0: ತಲ ಉಂಚಿ ಕೈ ಮೋಚಿ ಶಿಷ್ಯುಡವ ನೀವೈತೆ, ನೀ ಯಾತಿ ಕಡದೆಚ್ಚು ಆಚಾರ್ಯುಡವ ನೀವೇ.
1: మీరింతవరకు వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథుని రథచక్రాలు చిత్రగీతాలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి బి శృతి. మధుమంజరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: సవరణ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుడ్ మార్నింగ్ పిల్లలు.
3: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
4: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
5: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
6: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతల కార్యక్రమం. ముందుగా మీరు వినబోతున్న పాట అబ్బాయి గారు చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

0: Thấy
1: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట చిత్రం నేను ప్రేమిస్తున్నాను.
2: చూసేసాం గానీ ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు, తొందరగా పాడు, కమన్ సింగ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతల 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి అడవి రాముడు చిత్రం కోసం మల్లికార్జున ఆలపించిన పాట.

0: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశ తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: వందే మాతరం శ్రీనివాస్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన పాట చిత్రం ఆహా.
2: రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాస్ పాడు, దే లాస్ట్ దేర్ లైఫ్స్ ఫర్ ద సేక్ ఆఫ్ లవ్, పూర్ ఫెలోస్, బట్ వి విల్ లివ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ లవ్ ఫర్ ఎవర్ అండ్

0: ముందుగా వాణిజ్య ప్రకటన.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
3: సైబాల్,
2: నడుగుల కామరా
3: సైబాల్,
2: బురద పుల్లా
3: సైబాల్.
4: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలకు సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
2: పీఎంఎస్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ డీజీఎఫ్పిఎస్ ను సంప్రదించగలరు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: గుడ్ మార్నింగ్ పిల్లలు.

0: మార్నింగ్ మేడం.
1: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
2: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
3: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS, నమ్మకానికి నాణ్యతకు హామీ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

జానపద గేయాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

తీసుకోవాలని యువతకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. ఎల్నినో వర్షాభావ పరిస్థితుల అనుగుణంగా పంటల ప్రణాళికను సిద్దం చేసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాలని, దక్షిణ భాగానికి వెంటనే అనుమతులు మంజూరు చేయాలని కోరారు. అనంతరం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వరంగల్ ఆదిలాబాద్ విమానాశ్రయాల ఏర్పాటుపై చర్చించారు. ఈ సమావేశం అనంతరం రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, వరంగల్ విమానాశ్రయ నిర్మాణ పనులు ఇంకొక 3 వారాల్లో ప్రారంభమవుతాయని, 2028 జూన్ నాటికి దీన్ని పూర్తి చేయడమే తమ లక్ష్యమని ప్రకటించారు. అలాగే రక్షణ శాఖ భూసేకరణ సమస్యల పరిష్కారం కాగానే ఆదిలాబాద్ విమానాశ్రయం ప్రాజెక్టు పనులు వేగవంతం అవుతాయని, ఇది రాష్ట రవాణా అనుసంధానతను మరింత పెంపొందిస్తుందని పేర్కొన్నారు. 135 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ ను కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు దెబ్బతీశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. గోదావరి ఖనిలో జరిగిన బీజేపీ భరోసా యాత్రలో భాగంగా ఆయన మాట్లాడుతూ, సింగరేణిలో కార్మికుల సంఖ్య గతంలో 1.2 లక్షలుండగా ప్రస్తుతం 35 వేలకు తగ్గిపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం రాజకీయ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇచ్చిందని విమర్శించిన ఆయన, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తమ అంతర్గత కలహాల వల్ల కార్మికుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని అన్నారు. సింగరేణి ఆర్థిక సంక్షోభాన్ని పరిష్కరించడానికి రాష్ట ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల కోల్ బ్లాక్ 2 సింగరేణికి కేటాయించడాన్ని ప్రస్తావిస్తూ ఈ సంస్థ అభివృద్ది పట్ల మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్దతను తెలియజేశారు. అనంతరం మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఏరియాలో నిర్వహించిన సింగరేణి భరోసా యాత్రలో కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, 12 సంవత్సరాల బీజేపీ పాలనలో ఒక్క అవినీతి కూడా జరగలేదని, మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు కోల్ ఇండియా 2లో 2,60,000 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు. ఇండియాలో సింగరేణిలో కొత్త గన్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, మణుగూరు గని 3 డీప్ సైడ్ ఎక్స్టెన్షన్ విషయంలో కార్మికులు త్వరలో శుభవార్త వింటారని మంత్రి పేర్కొన్నారు. స్కిల్ ఇండియా మిషన్ కింద యువత తమ నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవడం ద్వారా ఉద్యోగాలు కోల్పోతామన్న భయాన్ని అధిగమించాలని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వంటి సాంకేతికతలు భారతదేశాన్ని ప్రగతి పథంలో ఎలా నడిపిస్తున్నాయో వివరించారు. దేశ పురోగతిలో కార్మికుల పాత్రలను గురించి తెలియజేస్తూ, పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన భాగస్వామ్యంతో పాటు బ్రిక్స్ దేశాల మధ్య పరస్పరం సహకారం అవసరమని పేర్కొన్నారు. సామాజిక భద్రతా ప్రయోజనాలను అందించడంలో ఈ శ్రమ్ పోర్టల్ సాధించిన విజయాన్ని మంత్రి గుర్తు చేశారు. అదేవిధంగా భారతీయ కార్మికులకు ప్రపంచవ్యాప్తంగా ఉపాధి అవకాశాలను కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం అంతర్జాతీయ వలస ఒప్పందాలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. హైదరాబాద్లో జరుగుతున్న బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సు 2026లో కార్మిక శాఖ మంత్రి డాక్టర్ జి వివేక్ వెంకటస్వామి ప్రసంగించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమేషన్ సవాళ్ల నేపథ్యంలో కార్మిక హక్కులు, సామాజిక భద్రత, నైపుణ్యాభివృద్దిపై అంతర్జాతీయ సహకారం అవసరమని ఆయన స్పష్టం చేశారు. 14 దేశాల ప్రతినిధులు హాజరైన ఈ 3 రోజుల సదస్సు భవిష్యత్తు ఉపాధి రంగంపై దృష్టి సారించింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా కార్మికులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం, అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలను కల్పించడంలో తెలంగాణ కృషి చేస్తోందని వివేక్ పేర్కొన్నారు. ఆగస్టు 4-5 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న 2వ బ్రిక్స్ అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సుమారు 80 మంది అంతర్జాతీయ, దేశీయ ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు కోసం భద్రత, రవాణా, వైద్య సేవల ఏర్పాట్ల విషయంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. రేపు ఉదయం 10:03 నుంచి 11 గంటల వరకు తెలంగాణలో ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి సుదర్శన్ రెడ్డి పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు. మీరు ఫోన్ చేయవలసిన నంబర్లు 0402324085252, 0402324085853, 0402955092323. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్

ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ, రాష్ట మంత్రి వివేక్ వెంకటస్వామితో కలిసి సనత్ నగర్ నుంచి వర్చువల్ విధానంలో 668 కోట్ల విలువైన 7 ఈఎస్ఐ ఆరోగ్య ప్రాజెక్టులను ప్రారంభించారు. ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా సుమారు 53 లక్షల మంది లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ఈ ప్రాజెక్టులు ఈఎస్ఐ మౌలిక వసతులను గణనీయంగా బలోపేతం చేస్తాయని, లక్షలాది కార్మిక కుటుంబాలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. రానున్న గోదావరి పుష్కరాల నిర్వహణకు రాష్ట ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకు సాగుతోందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలోని గోదావరి పుష్కర ఘాట్లను మంత్రి, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హనుమంతరావు, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రతినిధి బృందం రాష్ట ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ప్రత్యేక సంక్షిప్త సవరణ గడువును పొడిగించాలని డిమాండ్ చేసింది. హైదరాబాద్లో ఓటర్ల సవరణ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతోందని, కేవలం 21% మాత్రమే పూర్తయిందని ప్రభాకర్ తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేసేందుకు విద్యార్థులు, జీహెచ్ఎంసీ సిబ్బంది సేవలను ఉపయోగించుకోవాలని, ఓటరు జాబితాలో ప్రతి ఒక్కరి పేరు నమోదయ్యేలా చూడాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ గడువును కేంద్ర ఎన్నికల సంఘం మరో 10 రోజులు పొడిగించింది. డిజిటలైజేషన్ పనుల పెండింగ్ కారణంగా గడువు పొడిగించాలని రాష్ట ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ కోరడంతో ఇంటింటి సర్వే ప్రక్రియ జులై 24 వరకు కొనసాగనుంది. ముసాయిదా జాబితాను జులై 31 విడుదల చేయనుండగా తుది జాబితా అక్టోబర్ 3 ప్రచురితమవుతుంది. రాష్ట్రంలో 30-35% వర్షపాత లోటుకుల కారణమైన ఎల్నినో పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు పంటల ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని రైతునేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. కృష్ణా గోదావరి బేసిన్లతో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున అధికారులందరూ సమన్వయంతో రైతులకు మార్గదర్శకత్వం చేయాలని ఆదేశించారు. ఎక్కువ నీరు అవసరమయ్యే వరి, చెరకు పంటల స్థానంలో తక్కువ కాలపరిమితి కలిగిన చిరుధాన్యాలు, పప్పుధాన్యాల వంటి ప్రత్యామ్నాయ ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని ఐఎండీ, ఐఐఎంఆర్, భూగర్భ జలవనరుల సంస్థల అధికారులు కోరారు. ఎల్నినో ప్రభావం కారణంగా రాష్ట వ్యాప్తంగా రైతులకు నీరు లేక పంటలు పండించడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వానాకాలం 2026లో రైతులు 6 తడి పంటలు వేయాలని వ్యవసాయ అధికారులు, ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి జిల్లా వ్యవసాయ అధికారులతో సమీక్షలు, సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ రైతులకు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2027 ఉచిత కోచింగ్ కోసం జులై 17 నుంచి ఆగస్టు 7, 2026 వరకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక కుటుంబ ఆదాయం 150,000, పట్టణ ప్రాంతాల్లో 200,000లలోపు ఉన్న 150 మంది గ్రాడ్యుయేట్లను ఆగస్టు 16 నిర్వహించే స్క్రీనింగ్ టెస్టు ద్వారా ఎంపిక చేయనున్నట్లు డైరెక్టర్ డాక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. ఓటరు జాబితా సమగ్ర సవరణ ప్రక్రియను జిల్లాలో వేగవంతం చేసి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేందుకు సంబంధిత అధికారులు కృషి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. ఈరోజు జిల్లాలోని జఫర్గఢ్ మండల కేంద్రంలో బీఎల్ఓలు నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా బోధన ఉండాలన్న రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వెంకంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఇన్ సర్వీస్ టీచర్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. రాష్ట ప్రభుత్వం క్రీడాకారులు, శారీరక విద్యా ఉపాధ్యాయులు, కోచ్లలో ఆధునిక క్రీడా నైపుణ్యాలు పెంపొందించేందుకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్ శిక్షణ ఆందోల్ జోగిపేటలోని ఎన్టీఆర్ స్టేడియంలో విజయవంతంగా ముగిశాయి. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావు మెదక్లోని పలు వార్డులలో సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఇంకా పాడి పశువులకు వైరస్ వ్యాధులు. వికసిత్ భారత్ ప్రసారమవుతుంది 7:45 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 కిన్నెర్ హరి శ్రోతలకు ఉన్న చిత్రగీతాలు. సమాచార సంధ్య 8:45. 9:00 News@9. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ చర్చా కార్యక్రమం. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక ఈరోజు రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమ వివరాలు. ఇక రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తి గీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. సుభాషితం ప్రసారమవుతుంది 6:30 సమర్పణ సమితి ఉరిమల్ల సునంద. 6:35 రైతు సమాచారం. ఇందులో పశువులలో వచ్చే పొదుగువాపు వ్యాధి నివారణ మార్గాలు తెలుసుకోవచ్చు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 రచయిత్రి మహిళా స్ఫూర్తిదాత దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవచ్చు. 7:30 సాహితీ సౌరభాలు సాహిత్య కార్యక్రమం స్వీయ కవితలు ప్రసారమవుతాయి. 7:45 క్రీడాలోకం క్రీడా సమీక్ష సమర్పణ సమితి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం వెలువడుతుంది. 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం. అనంతరం నాకు నచ్చిన పాట శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట. 9:30 ఏకచిత్రగానం. 10:03 తెలంగాణలో సర్ గురించి తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 11:00 ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా నైపుణ్యాభివృద్ధితోనే యువత భవిత ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. 12:10 శాస్త్రీయ సంగీతం. ఇందులో పండిట్ సిఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం ప్రసారమవుతుంది. 12:40 కార్మికుల కార్యక్రమం. యువత ఆగమనం ప్రగతికి మార్గం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 చిత్రగీతాలు. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 3:30 ఏకచిత్రగానం. 4:00 చిత్రగీతాలు. ఇక రేపు సాయంత్రం 6:35 చిత్రగీతాలు. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఇందులో అధిక దిగుబడికి నాణ్యమైన నేలలు అనంతరం గొర్రెల్లో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవచ్చు. 7:45 వికసిత్ భారత్. 8:00 కిన్నెల హరి శ్రోతలకున్న చిత్రగీతాలు. 8:15 ఒడిశాలోని పూరిలో జరగనున్న శ్రీ జగన్నాథుని రథయాత్రకు సంబంధించి ఆకాశవాణి కటక్ వారు ప్రసారం చేసే ముందస్తు పరిచయ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 కిన్నెర్ల హరి శ్రోతల ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ నుండి. 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తానం పల్లవి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమ అలనాటి మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన

0: వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి యువవాణి యువజనుల కార్యక్రమం యువతకు బాట ఆకాశవాణి మాట.
2: హలో ఫ్రెండ్స్, ఈనాటి యువవాణి కార్యక్రమానికి స్వాగతం. వాయుసేనలో విశిష్ట ఉద్యోగాలు ఎన్నో నేడు అందుబాటులోకి వచ్చాయి. వాటికి డిగ్రీతోనే దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్షలు ఇంటర్వ్యూలతో నియామకాలు అనేవి ఉంటాయి. ఎంపికైన వారికి శిక్షణ అనంతరం ఉద్యోగంలోకి తీసుకుంటున్నారు. ఫ్లయింగ్ అంటే పైలట్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్, నాన్ టెక్నికల్ విభాగాల్లో వీరు లెవెల్ 10 వేతనం పొందే ఛాన్స్ అనేది మెండుగా ఉంది. పలు ప్రోత్సాహకాలతో సేవలందవచ్చు. ఇటీవలే ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ AFCAT 2026 రెండవ విడత ప్రకటన విడుదల చేసింది. క్యాలెండర్ ప్రకారం ఏడాదికి 2 సార్లు AFCAT నిర్వహిస్తూ ఉంటారు. అందువల్ల ఈ ఉద్యోగాలను లక్ష్యంగా చేసుకున్న వారు గరిష్ట వయసులోగా 6-7 సార్లు వీటికి పోటీ పడవచ్చు. నిబద్ధత, ఆసక్తితో కృషి చేస్తే ఏదో ఒక ప్రయత్నంలో తప్పనిసరిగా విజయాన్ని అందుకోవచ్చు. దీంట్లో ముందుగా ఆన్లైన్ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో అర్హత సాధించిన వారికి Stage 1, Stage 2 పరీక్షలు ఉంటాయి. పైలట్ ఉద్యోగానికి కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టంలోనూ అర్హత పొందాల్సి ఉంటుంది. ఇవన్నీ దాటిన వారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు అవకాశాన్ని కల్పిస్తారు. ఎంపికైన విభాగం ప్రకారం ఇది 7 నుంచి 18 నెలల వరకు శిక్షణ ఉంటుంది. ఆ తర్వాత శాశ్వత 14 ఏళ్ల తాత్కాలిక ప్రాతిపదికన విధుల్లోకి వీరిని తీసుకుంటారు. ఇలా అవకాశం వచ్చిన వారు CTC రూపంలో 7 లక్షల వరకు వేతనం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే పదోన్నతి కూడా వీరు పొందే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. AFCAT నోటిఫికేషన్లో సిలబస్ వివరాలు చాలా ఉన్నాయి. విభాగాల వారి అందులో పేర్కొన్న ఒక్కో అంశాన్ని చదవాల్సి ఉంటుంది. అనంతరం వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేయాల్సి ఉంటుంది. ఎక్కువ ప్రశ్నలు ప్రాథమిక అంశాల నుంచే అడుగుతూ ఉంటారు. వీటిపై అవగాహన కోసం 8, 9, 10 తరగతుల పాఠ్యపుస్తకాలు బాగా అధ్యయనం చేస్తే మంచి స్కోర్ సాధించవచ్చు. AFCAT వెబ్సైట్లో మాదిరి ప్రశ్న పత్రాలు, సమాధానాలు అనేవి ఉంటాయి. వాటిని గమనిస్తూ ఉండాలి. అలాగే పాత ప్రశ్న పత్రాలు అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ప్రతి విభాగంలోనూ అంశాల వారి పరీక్షలో దక్కుతున్నటువంటి ప్రాధాన్యం, ప్రశ్నల సరళి గ్రహిస్తూ ఉండాలి. అన్ని అంశాలు చదవడం పూర్తయిన తర్వాత వీలైనన్ని మాక్ టెస్టులు రాసి పరీక్షల వారి ఫలితాలు సమీక్షించుకోవాలి. తప్పులు చేస్తున్న, వెనుకబడుతున్న విభాగాలకు ప్రాధాన్యమిస్తే మంచిది. పరీక్షకు ముందు వెబ్సైట్లో మాక్ టెస్టులు అందుబాటులో ఉంచుతారు. అవి తప్పకుండా రాస్తే మంచి ఫలితం ఉంటుంది. UPSC, CDFE, NDA, CAPF, AC పాత ప్రశ్న పత్రాలు అధ్యయనానికి మంచి ఉపయుక్తంగా ఉంటాయి. రుణాత్మక మార్కులు ఉన్నందున తెలియని ప్రశ్నలు వదిలేస్తే చాలా మంచిది. ఆన్లైన్లో 300 మార్కులకు 2 గంటల వ్యవధిని నిర్వహిస్తారు. 100 ప్రశ్నలు సరైన జవాబుకు 3 మార్కుల చొప్పున ఇస్తారు. తప్పు సమాధానానికి 1 మార్కు తగ్గిస్తారు. జనరల్ అవేర్నెస్, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీ, మిలిటరీ యాప్టిట్యూడ్ విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. న్యూమరికల్ ఎబిలిటీ ప్రశ్నలు 10వ తరగతి స్థాయికి మించవు. మిగిలినవి సాధారణ డిగ్రీ స్థాయిలో ఉంటాయి. గ్రౌండ్ డ్యూటీలో టెక్నికల్ బ్రాంచ్ పోస్టులకు గతంలో అదనంగా ఇంజనీరింగ్ నాలెడ్జ్ టెస్ట్, దీన్ని రద్దు చేశారు. అన్ని పోస్టులకు ఒకటే పరీక్ష కాబట్టి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇక Stage 1, Stage 2 పరీక్ష విధానానికి వస్తే రాత పరీక్షలో అర్హులకు Stage 1, Stage 2 పరీక్షలు పిలుస్తారు. వీటిని ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డ్ నిర్వహిస్తుంది. Stage 1 స్క్రీనింగ్ టెస్ట్, ఇందులో ఆఫీసర్స్ ఇంటెలిజెన్స్ రేటింగ్స్ టెస్ట్, పిక్చర్ పర్ఫెక్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ అనేవి నిర్వహించబడతాయి. అసైన్మెంట్లు, ఫజిల్స్ ద్వారా అభ్యర్థి మేధను పరీక్షిస్తారు. ఏదైనా చిత్రాన్ని చూపించి విశ్లేషించమంటారు. Stage 1లో అర్హత సాధించిన వారే Stage 2కు ఎంపిక కాబడతారు. Stage 1లో సైకాలజిస్ట్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తారు. అనంతరం

ఇండోర్, అవుట్డోర్, ఇంటరాక్టివ్ గ్రూప్ టెస్టులు అనేవి ఉంటాయి. వీటి ద్వారా మానసిక శారీరక సామర్థ్యాన్ని గమనిస్తారు. ఆ తర్వాత ముఖాముఖి పరీక్ష ఉంటుంది. ఈ దశలన్నీ దాటిన వారికి వైద్య పరీక్షలు జరుపుతారు. అందులోనూ విజయమైతేనే శిక్షణకు పిలుస్తారు. శిక్షణ అనేది జూలై 2020 నుంచి మొదలయ్యే అవకాశం ఉంది. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ విభాగాల్లో 62 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ విభాగాలకు 50 వారాలు వైమానిక దళ శిక్షణ కేంద్రాల్లో ఈ శిక్షణ కొనసాగుతుంది. ఫ్లయింగ్ బ్రాంచ్ వారికైతే ముందుగా 6 నెలల ప్రాథమిక శిక్షణ అనేది ఉంటుంది. అనంతరం అభ్యర్థుల ప్రతిభ ప్రకారం ఫైటర్ పైలట్, ట్రాన్స్పోర్ట్ పైలట్, హెలికాప్టర్ పైలట్లుగా విడదీసి 2 దశల్లో శిక్షణ నిర్వహిస్తారు. ఒక్కో దశలో సుమారుగా 6 నెలల చొప్పున దుండిగల్, హకీంపేట్, బీదర్, ఎలహంకల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణ సమయంలో నెలకు 56,100 రూపాయి స్టైఫండ్గా వీరికి చెల్లించబడుతుంది. మొత్తంగా 379 ఖాళీలు ఉన్నాయి. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులు దీనికి అదనమని చెప్పుకోవచ్చు. ఫ్లయింగ్ బ్రాంచ్లో 60% మార్కులతో ఏదైనా డిగ్రీ, ఇంటర్, ప్లస్ టూలో మ్యాథ్స్, ఫిజిక్స్ మాధ్యమంలో తప్పకుండా పాస్ అయిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు విషయానికి వస్తే జూలై 1, 2027 నాటికి 20 నుంచి 24 సంవత్సరాలలోపు వయసు ఉన్నవారై ఉండాలి. జూలై 2, 2003, జూలై 1, 2007 మధ్య జన్మించిన వారు అర్హులు. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉంటే మరో 2 సంవత్సరాలు మినహాయింపు ఇస్తారు. వీరి ఎత్తు కనీసం 162 సెంటీమీటర్లు ఉండాలి. ఇక గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ బ్రాంచ్, ఇందులో ఏరోనాటికల్ ఇంజనీర్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్ పోస్టులు పొందుపరచబడ్డాయి. సంబంధిత అనుబంధ బ్రాంచ్లో బీటెక్, బీఈ పాస్ అయి ఉండాలి. ఇంటర్లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు తప్పకుండా చదివి ఉండాలి. గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్ విషయానికి వస్తే ఇందులోని వెపన్ సిస్టమ్ ఖాళీలకు ఇంటర్ మ్యాథ్స్, ఫిజిక్స్ తప్పనిసరిగా చదివి ఉండాలి. అలాగే ఏదైనా డిగ్రీ తప్పకుండా పాస్ అయి ఉండాలి. అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. అకౌంట్స్ పోస్టులకు బీకామ్, బీబీఏ, సిఏ, సిఎంఏ, సిఎస్, సిఎఫ్ఏ, బీఎస్సి ఫైనాన్స్ డిగ్రీలతో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ ఖాళీలకు ఏదైనా పీజీ సరిపోతుంది. మెటీరియాలజీ విభాగానికి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్తో బీఎస్సి లేదా నిర్దేశిత బ్రాంచ్ల్లో బీటెక్, బీఈ ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తారు. అన్ని విభాగాలకు ఇంటర్మీడియట్, ప్లస్ టూ తప్పనిసరిగా ఉండాలి. వయసు విషయానికి వస్తే గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్, నాన్ టెక్నికల్ పోస్టులకు జూలై 1, 2027 నాటికి 20 నుంచి 26 సంవత్సరాలలోపు వయసు ఉండాలి. అంటే జూలై 2, 2001, జూలై 1, 2007 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఈ 2 పోస్టులకు పురుషులు 157 సెంటీమీటర్లు, మహిళలు 152 సెంటీమీటర్లు ఎత్తు ఉంటే సరిపోతుంది. ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ పోస్టులకు ఎన్సీసీ సీనియర్ డివిజన్ సి సర్టిఫికెట్ కలిగి ఉండాలి. వీరికి పరీక్ష మినహాయించబడింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఏఎఫ్ క్యాట్ 2026 2వ విడతలో గేట్ స్కోర్తో గ్రౌండ్ డ్యూటీ విభాగంలో 26 పోస్టులకు అవకాశం ఇచ్చారు. నిర్దేశిత పేపర్లలో గేట్ రాసిన వారు ఆ స్కోరుతో నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. వీరికి పరీక్ష నుంచి మినహాయింపు ఇవ్వబడుతుంది. వడపోతలో నిలిస్తే నేరుగా ఇంటర్వ్యూకి అవకాశం కల్పిస్తారు. గేట్ స్కోర్తో దరఖాస్తుకు పరీక్ష ఫీజు కూడా చెల్లించవలసిన అవసరం లేదు. అయితే గేట్ స్కోర్ ఉన్నవారు మిగతా పోస్టులకు పోటీ పడాలనుకుంటే ఫీజు చెల్లించి పరీక్షలో రాణించాల్సి ఉంటుంది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ చిరునామా https://afcat.cidac.in https://afcat.cidac.in ఈ వెబ్సైట్లో మీకు దరఖాస్తు ఉన్నామన్న ఇతర సమాచారం లభ్యమవుతుంది. ఆన్లైన్లో దరఖాస్తులు పంపడానికి ఆఖరు తేదీ జూన్ 19, 2026. ఫీజును 550 రూపాయలు, దానికి జిఎస్టి కలిపి చెల్లించాల్సి ఉంటుంది. పరీక్షను 8 ఆగస్టున నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇంకెందుకు ఆలస్యం? ఏఎఫ్ క్యాట్లో పైలట్ ఉద్యోగాన్ని కైవసం చేసుకోవాలంటే తప్పకుండా అప్లై చేయండి. విజయం

0: సాధించండి. ఆల్ ద బెస్ట్.
1: యువతకు బాట ఆకాశవాణి మాట, యువవాణి యువజనుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రేపటి ప్రసారంలో 10:03 తెలంగాణలో సర్ గురించి తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది.

రేపు ఉదయం ప్రసారంలో 11 గంటలకు ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా నైపుణ్యాభివృద్ధితోనే యువత భవిత ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంలో సమయం 6:50 నిమిషాలకు వస్తుంది. ముందుగా వ్యవసాయ సూచనలు, అనంతరం 7 గంటలకు మార్కెట్ ధరలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వానాకాలంలో కంది పంట సాగును ఏ విధంగా చేసుకోవాలి, ఏ పద్ధతులు చేపట్టాలి, సమూలమైన సమాచారాన్ని మనకు అందజేశారు.

ఈ సమాచారాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కంది దేశంలో రాష్ట్రంలో ఎక్కువ మొత్తం వానాకాలంలో సాగు చేసుకునే ముఖ్యమైన అపరాల పంట. కంది పంట ప్రపంచవ్యాప్తంగా 6.03 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేస్తూ 5.32 టన్నుల ఉత్పత్తితో సరాసరి ఉత్పాదకత హెక్టార్కి 882 కిలోగ్రాములు. కంది సాగు విస్తీర్ణంలో మన దేశం 4.2 మెట్రిక్ టన్నులతో అగ్రస్థానంలో ఉండగా రెండవ స్థానంలో మలావి 0.44 మెట్రిక్ టన్నులతో, మయన్మార్ 0.32 మెట్రిక్ టన్నులు, టాంజానియా 0.16 మెట్రిక్ టన్నులు, ఇంకా కెన్యా 0.083 మెట్రిక్ టన్నులతో ఈ విధంగా పంటలు పండిస్తూ ఉన్నాయి దేశాలని. భారతదేశంలో కంది సాగు ముఖ్యంగా కర్ణాటక 15.83 లక్షల హెక్టార్లు, మహారాష్ట్ర 12.17 లక్షల హెక్టార్లు, మధ్యప్రదేశ్ 3.61 లక్షల హెక్టార్లు, ఉత్తరప్రదేశ్ 3.15 లక్షల హెక్టార్లు, గుజరాత్ 2.27 లక్షల హెక్టార్లు, తెలంగాణ 2.02 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట్, కామారెడ్డి, ఆదిలాబాద్, జోగులాంబ, గద్వాల్ మరియు ఆసిఫాబాద్ జిల్లాలు ఎక్కువగా ఈ కంది పంటను సాగు చేస్తున్నారు. మరి కంది సాగు వలన కలిగే లాభాలు ఏంటి అన్న వివరాలు మన శాస్త్రవేత్తలు, నిపుణులు రైతు సోదరులకు ఈ విధంగా తెలియచేస్తున్నారు. కంది సాగు వల్ల భూసారం పెరుగుతుంది. కందికి ఎక్కువగా ఆకురాల్చు గుణం ఉండటం వల్ల పంట కాలంలో ఎక్కువ మొత్తంలో ఆకు నేల పడి సేంద్రియ పదార్థంగా మారడం వలన నేల భౌతిక రసాయనిక లక్షణాలు మెరుగుపడతాయి. అంతేగాక భూమిలో మేలు చేసే సూక్ష్మజీవుల సంఖ్య పెరిగి భూమి గుల్లబారి నీరు నిల్వ ఉంచుకునే సామర్థ్యము పెరుగుతుంది. కంది వేర్లలో ఉండే రైజోబియం అను బ్యాక్టీరియా వేరు బుడిపెలలో ఉండి వాతావరణములో నత్రజనిని గ్రహించి నేలకు అందిస్తాయి. మరి ఈ కంది పంటకు ఎటువంటి నేలలు, ఏ విధంగా నేల తయారు చేసుకోవాలి అన్న వివరాలు ఈ విధంగా తెలియచేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ కంది పంటకు ఎర్రచెలక, నల్లరేగడి నేలలు, మురుగునీరు పోయే వసతి గల నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలలు, నీటి ముంపునకు గురయ్యే నేలలు పనికిరావు. తలకరిలో కురిసే వర్షాల ఆధారంగా దుక్కి బాగా తయారు చేసుకొని తేలికపాటి నేలల్లో 60 మిల్లీలీటర్లు, బరువైన నేలల్లో 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత దుక్కి 15-20 సెంటీమీటర్ల లోతు తడిపిన తర్వాత మాత్రమే విత్తనాన్ని విత్తుకోవాలి. విత్తే సమయం ముఖ్యంగా 15 నుండి 15 జూలై వరకు విత్తుకోవాలి. వర్షాభావ పరిస్థితులలో 15 ఆగస్టు వరకు కూడా కందిని ఆపత్కాల పంటగా విత్తుకోవచ్చు. తర్వాత రైతు సోదరులకు ఎటువంటి కంది రకాలు విత్తుకుంటే లాభాలు ఆర్జించగలరు అన్న వివరాలు ఇప్పుడు ఈ విధంగా తెలియచేస్తున్నారు. మొదటి రకం WRGE 97 వరంగల్ కంది ఒకటి అంటారు. వానాకాలంలో 150 నుండి 160 రోజుల వరకు ఈ పంట వస్తుంది. ఇక దిగుబడి 7-8 క్వింటాలు హెక్టార్కు వస్తుంది. ఎండు తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఇక WRGE 93 ఇది తెలంగాణ కంది అంటారు. దీన్ని పంటకాలం 150 నుండి 160 రోజులు, హెక్టార్కి 7-8 క్వింటాలు వచ్చే అవకాశం ఉంది. గింజలు మధ్యస్థ లావుగా ఎరుపు రంగులో ఉంటాయి. ఎండు తెగులను కొంతవరకు తట్టుకుంటాయి. తర్వాత కందితో పాటు వేరే ఇతర అపరాలను కూడా సాగు చేసుకోవచ్చు. వాటి నిష్పత్తి ఈ విధంగా విత్తుకోవాల్సిందిగా రైతులకు తెలియచేస్తున్నారు. కంది పెసర, మినుము, సోయా చిక్కుడుతో విత్తుకుంటే 1:7 రేషియోలో విత్తుకోవాలి. అలాగే పచ్చితో కంది విత్తుకుంటే 1:4 లేదా 1:6 ఈ వరుస

0: తోవాలి. తర్వాత ఎరువులను ఏ విధంగా మనము ఈ కంది పంటకు ఇవ్వాల్సిన అవసరం ఉంది అన్న వివరాలు ఈ విధంగా. ఆఖరి దుక్కిలో పశువుల ఎరువు ఎకరానికి 2 టన్నుల చొప్పున వేసుకోవాలి. ముందు పంట అవశేషాలను రోటవేటర్తో భూమిని కలియదిన్నాలి. ఎకరానికి 18 కిలోల యూరియా, 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేదా 50 కిలోల డీఏపీని వేసుకోవాలి. కలుపు మొక్కల నివారణకు పెండి మితాలిన్ 30%, ఎకరాకు 1.3 నుండి 1.6 లీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన వెంటనే కానీ మరుసటి రోజు కానీ పిచికారి చేసుకోవాలి. పైరు 20 రోజుల వయస్సులో వెడల్పాకు కలుపు లేత దశలో నివారణకు ఇమాజితాఫీర్ 300 మిల్లీలీటర్ ఎకరానికి పిచికారి చేసుకోవాలి. ఇక గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నచో క్విజలాపోస్ పీథైల్ 5% ఈసీ 400 మిల్లీలీటర్లు లేదా ప్రొపాక్విజాపాఫ్ 10% ఈసీ 250 మిల్లీలీటర్లు. కలుపు మొక్కలు 3-4 ఆకుల దశలో ఉన్నప్పుడు 250 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవాలి. ఇక నీటి తడుల విషయానికి వస్తే వానాకాలంలో కందిని వర్షాధారంగా పండిస్తారు గాన అవకాశం ఉన్న చోట పూత కాయ తయారయ్యే దశలో 1 లేదా 2 తడులు ఇస్తే దిగుబడులు పెరుగుతాయి. ఇక పంట కోత విషయానికి వస్తే కంది రకాన్ని బట్టి పూత దశ నుండి 45 నుండి 60 రోజులలో పంట పరిపక్వత వస్తుంది. కోతకు 3-4 రోజుల ముందు క్వినాల్ పాస్ 25 ఈసీ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారి చేసినచో నిల్వలో బ్రూచిట్స్ ఆశించకుండా కాపాడవచ్చు. 80% కాయలు పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాత కోసుకోవాలి. మరి కోత అనంతరం ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటే కోసిన మొక్కలను చిన్న కట్టలుగా కట్టి చిన్న చిన్న గూళ్ళుగా పెట్టి 10-12 రోజుల వరకు ఎండనిచ్చి ఆ తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి యంత్రంతో కానీ మనసుల ద్వారా కానీ నూర్పిడి చేయవచ్చు. పశువులతో తొక్కించి ట్రాక్టర్తో తొక్కించి నూర్పిడి చేయవచ్చు. మనసుల ద్వారా కట్టలను కర్రలతో కొట్టలేము గనక చెక్క బల్లలపై కొట్టి గింజలను వేరు చేయవచ్చు. నేరుగా కట్టలను నూర్పిడి యంత్రంలో జొప్పించి నూర్పిడి చేయవచ్చు. చివరగా ముఖ్య సూచనలు రైతు సోదరులకు మన శాస్త్రవేత్తలు తెలియజేయడం జరిగింది. ఈ విధంగా కందిని బోధశాల పద్ధతిలో విత్తుకోవాలి. కంది పంట 45 రోజుల దశలో 10 సెంటీమీటర్ల పొడవు చిగుర్లు తుంచినప్పుడు కొమ్మలు ఎక్కువగా ఏర్పడి తద్వారా పూత కాత ఎక్కువగా ఏర్పడి దాదాపు 15% మేర అధిక దిగుబడి సాధించవచ్చు. శనగ పచ్చ పురుగు, మారుకా మచ్చల పురుగు సకాలంలో నివారించడానికి సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. కీలక దశలో తేలికపాటి నీరు డ్రిప్పు బోజల ద్వారా అందించినచో అధిక దిగుబడులు సాధించవచ్చు. నిండు పూత దశలో నీరు పెట్టకూడదు. విత్తనం నుండి కోత వరకు యాంత్రిక పద్ధతులు అవలంబించినచో ఖర్చు తగ్గి ఆదాయం పెరుగుతుంది. కనుక ఈ విధంగా వానాకాలంలో కంది పంటలో చక్కటి మెలకువలు పాటిస్తే చక్కటి ఫలసాయాన్ని పొంది ఆదాయాన్ని కూడా రైతులు పొందగలరని ఆశిస్తూ మన శాస్త్రవేత్తలు ఈ వివరాలు మీకు అందించారు.
1: శ్రోతలు, ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమంలో వానాకాలంలో కందిపంట సాగు వివరాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఇప్పుడు వినబోతున్న పాట సంక్రాంతి చిత్రం నుంచి అంధార శ్రీమతికి హరిహరన్ శ్రేయాఘోషల్ పాడిన పాట. ఈఎస్ మూర్తి సాహిత్యం, ఎస్ఏ రాజ్కుమార్ సంగీతం. ఈ పాట మీకోసం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలను గణనీయంగా పెంచవచ్చునని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. ఆదాయం పన్ను శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్బాస్టన్లో జరుగుతోంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన

0: ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మన దేశం మరోసారి పిలుపునిచ్చింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.
1: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనలను ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కు తెలియజేసిందని, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని కూడా విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు బదులుగా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యక్ష పరిణామమేనని అన్నారు.
1: इस मुद्दे पर हम लोगों ने पिछले प्रेसर में भी हम लोगों ने बयान जारी किया था. देखिए, पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन पाकिस्तान द्वारा अपने अवैध और जबरन कब्जे वाले क्षेत्रों में दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न एडमिनिस्ट्रेटिव ऑपरेशन का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है. भोजन और दवाओं जैसी आवश्यक चीजों को रोका गया है. इंटरनेट ब्लैकआउट को लागू किया गया है और निहत्थे नागरिकों पर के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं, जिसके बारे में आप जानते हैं. हम यह उम्मीद करते हैं
0: స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తుందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల విషాదకరణమైన మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు, దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యతలు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆశిస్తోందని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. హైదరాబాద్ లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాండవ్య ప్రభుత్వం చేపట్టిన అనేక సామాజిక భద్రతా కార్యక్రమాలు గుర్తు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ కింద నిర్వహిస్తున్న వివిధ పథకాల గురించి ఆయన చర్చించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పులకు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికతలే చోదక శక్తులుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డాక్టర్ మాండవ్య సలహాలు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. దేశ రాష్ట్రాల అభివృద్దిలో కార్మికుల పాత్ర ఎంతో అమూల్యమైందని, పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం కూడా భాగస్వామ్య వృద్ధిని పెంపొందించేందుకు అవసరమని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సులు ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాండవ్య ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో చేపట్టిన మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులు కూడా మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 53 లక్షల మంది లబ్ధిదారులకు ఐసీయూ, ఎన్ఐసీయూ సేవలతో సహా ఉచిత అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ భవన నిర్మాణంలో పాలుపంచుకున్న నిర్మాణ కార్మికులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ ప్రగతికి కార్మిక శక్తి, యువశక్తి అనేవి రెండు అత్యంత కీలకమైన స్తంభాలన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల

0: కల్పనలో కార్మికుల శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం లేదని, అందుకే వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఈఎస్ఐసి లబ్దిదారుల సంఖ్య గత దశాబ్ద కాలంలో 7.5 కోట్ల నుంచి రెట్టింపై 15 కోట్లకు చేరుకుందని, దీనివల్ల దేశంలో సామాజిక భద్రత పరిధి 19% నుంచి 64% విస్తరించిందని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటి వరకు 7,73,000 కోట్లకు పైగా ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11% అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వసూళ్లలో 3,35,000 కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ పన్ను, 4,11,000 కోట్ల రూపాయల నాన్ కార్పొరేట్ పన్ను ఉన్నాయి. అలాగే ఆదాయం పన్ను శాఖ 122,000 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్లు కూడా జారీ చేసింది. దీంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16% పైగా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తూ 6,51,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రైల్వే రవాణాలో సంప్రదాయంగా ఉపయోగించే మూసివేసిన వ్యాగన్లు బాక్స్ వ్యాగన్లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో ఎరువులు రవాణా చేయడానికి అనుమతించే ఒక ప్రధాన విధాన సంస్కరణను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ సంస్కరణల గురించి ఈరోజు న్యూఢిల్లీలో వివరిస్తూ, ఎరువుల రవాణాలో రైల్వేల వాటా 85% ఉందని మంత్రి చెప్పారు. కంటైనర్ల నిర్వహణ సులభతరమని, ఇది కాలుష్యరహితమైన నిల్వకు వీలు కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: అగర్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే तो देन वी कैन यूज फ्लाई ऐश इन इकोनॉमिक वे, सीमेंट में प्रोडक्शन में यूज कर सकते हैं या फिर रोड कंस्ट्रक्शन या किसी दूसरे कंस्ट्रक्शन में हम काम में ले सकते हैं. अभी तक क्या चैलेंज आता था, रेल ट्रांसपोर्टेशन में जब उसको वैगन में भरते हैं तो फ्लाई ऐश बहुत फाइन होने से उसको लोड करने के टाइम में बड़ा पॉल्यूशन होता. सो दैट्स व्हाई वी ब्रॉट दिस रिफॉर्म, फ्लाई ऐश के लिए स्पेशल कंटेनर डिजाइन किया है.
0: రైల్వేలో నిరంతర సంస్కరణలు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తుంటారని, ఫ్లై యాష్ రవాణాలో కూడా మరొక ప్రధాన సంస్కరణను ప్రకటిస్తూ దీన్ని బహిరంగ రైల్వే వ్యాగల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లోకి మారుస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత స్టోరేజ్ పాలసీ, ప్రైవేట్ వ్యవస్థాపకుల గ్యారంటీ పథకాన్ని సమీక్షించినట్లు ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. క్రికెట్లో బర్మింగ్హామ్లోని ఎడ్బాస్టన్లో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో తాజా సమాచారం అందేసరికి ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. T20లు టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వన్డే ఫార్మాట్ పైన దృష్టి సారించిన సీనియర్ క్రీడాకారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పునరాగమనంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు గొప్ప బలం చేకూరింది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలు గణనీయంగా పెంచవచ్చునని కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను శాఖ ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం హెడ్మాస్టర్లో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: కిసాన్ వాణి వ్యవసాయ ధరుల కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఈనాటి వ్యవసాయదారుల కార్యక్రమంలో భూసార సాగునీటి యాజమాన్యం గురించి పరిచయం వింటారు.
1: వ్యవసాయదారునికి మంచి పంట చేతికి అందాలంటే రసాయన మందులు ఎరువులు వేయడం ఒక ఎత్తు అయితే, భూసార పరీక్షలు చేసి భూమిని

0: మంచి పోషక విలువలతో ఉంచిన తరువాత పంట పండించినట్లయితే ఎన్నో విధాలుగా లాభాలు అందుకుంటాడు రైతన్న. మరి మామిడి, చీని నిమ్మ, అరటి, ద్రాక్ష, వరి, చెరకు, ప్రత్తి ఇలాంటి పంటలు పండించే ముందు భూసార పరీక్ష చేయించటం తప్పనిసరి అంటున్నారు శాస్త్రవేత్తలు. సాగునీరు అలాగే పంట మొక్కల పరీక్షల విధానం వాటి ఆవశ్యకత గురించి తెలుసుకున్న తరువాతనే పంటను పండిస్తే మంచి ఆదాయాలు వస్తాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. సార్, అసలు రైతు ఎన్నో విధాలుగా పంటలు పండించి అధిక లాభాలు పొందాలని చూస్తూ ఉంటాడు, అసలు భూసార పరీక్ష ఎందుకు చేయాలి? అసలు పంట పండించేటప్పుడు ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేస్తూ ఉంటారు కదా, భూసార పరీక్ష చేయడం ఎందుకంటారు?
1: ముఖ్యంగా రైతు సోదరులు ప్రతి సంవత్సరం అనేక రకాల పంటలు పండిస్తూ ఉంటారు వారి యొక్క పంట పొలాల్లో. సో ప్రతి సంవత్సరం పంట వేయడం ద్వారా భూమిలో ఉన్న అనేక పోషక పదార్థాలు మొక్కలు గ్రహిస్తూ ఉంటాయి. దీని ద్వారా భూమిలో ఉన్న అనేక పోషక పదార్థాలు, సేంద్రియ పదార్థాలు కానీ, రసాయనిక ఎరువుల్లో వేసినటువంటి పోషకాలు కానీ మొక్కలు తీసుకొని అధిక దిగుబడి సాధిస్తాయి. దీని ద్వారా ఏంటంటే మనకు భూమిలో ఉన్న అనేక పోషక పదార్థాలు తగ్గిపోతుంటాయి. దీన్ని తెలుసుకోవాల్సిన అవసరం రైతుకు ఎంతైనా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే రైతు సోదరులు భూసార పరీక్ష చేయించుకోవడం ద్వారా ప్రతి 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షను చేయించుకోవడం ద్వారా భూమిలో ఏటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుంటాడు. దీని ద్వారా రైతు సోదరులు అంటే తర్వాత సీజన్లో వేయబోయే పంటల పోషక పదార్థాలు ఏ విధంగా ఉన్నాయి, భూమిలో వేయబోయే పంటల్లో పోషక పదార్థాలు ఏ మోతాదులో ఉన్నాయి, దాన్ని బట్టి రైతు సోదరులు అంటే నెక్స్ట్ సీజన్లో ఎంత మోతాదులో ఎరువులు వేసుకోవాలి, నత్రజని ఎరువులు కానీ, భాస్వరం కానీ, మిగతా ఎరువులు ఏ మోతాదులో వేసుకున్నట్లయితే రైతు సోదరులు అధిక దిగుబడులు సాధించవచ్చు అనే విధంగా, పంట దిగుబడిని పెంచుకోవచ్చు అనే విధంగా వారు ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఏంటంటే మనకు ఇప్పుడు ఈ భూసార పరీక్షను రైతు సోదరులు చేసుకున్నట్లయితే వారు ఏంటంటే తమ పోషక పదార్థాలు, రసాయనిక ఎరువులు కానీ, మిగతా సేంద్రియ పదార్థాలు కానీ అధిక మోతాదులో వేయడం ద్వారా పెట్టుబడి పెరుగుతుంది. అదేవిధంగా ఈ రసాయనిక ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు కానీ భూమిలోనే మిగిలిపోతాయి, అంటే మొక్కకు అవి అందవు. దీని ద్వారా ఏంటంటే వాళ్ళ పెట్టుబడి పెరుగుతుంది, అంటే దిగుబడి కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది. దీనివల్ల రైతు సోదరులు అనేక రకాలుగా నష్టపోతారు. కాబట్టి రైతు సోదరులు కంపల్సరీ తమ యొక్క భూమిని భూసార పరీక్ష చేసుకున్నట్లయితేనే తమ భూమిలో ఉన్న పోషక పదార్థాలు తెలుసుకోగలుగుతారు. అదేవిధంగా నెక్స్ట్ సీజన్లో వేయబోయే పంటకు ఎంత మోతాదులో పోషక పదార్థాలు కావాలి అనేది, అంటే సేంద్రియ కానీ రసాయనిక ఎరువులు తెలుసుకుంటారు. దీనివల్ల వాళ్లకు తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు రావడానికి చాలా ఆస్కారం ఉంటుంది.
0: మొత్తం మీద భూసార పరీక్షలు చేయించినట్లయితే వాళ్ళు వేసే పంటకు అధిక లాభాలు పొందవచ్చని మీరు వివరించారు. అయితే ఈ విషయం చెప్పండి కిషోర్ కుమార్ గారు, ఒక పొలంలో భూసార పరీక్ష చేయించితే సరిపోతుందా, పక్క పొలం వారు కూడా భూసార పరీక్ష చేయించాలా, అంటే ఎవరి పొలంలో వారు చేయించాల్సి ఉంటుందా?
1: రైతు సోదరులు తమ ఎవరి పొలంలో వారు భూసార పరీక్షలు కంపల్సరీ చేసుకోవాలి. దానివల్ల మనకి ఏంటంటే ప్రతి రైతు తను వాడే రసాయనిక ఎరువులు కానీ, సేంద్రియ ఎరువులు కానీ, మోతాదు కానీ ప్రతి రైతు తన యొక్క అవైలబిలిటీని బట్టి వాడుతూ ఉంటాడు, తన యొక్క లభించే దాన్ని బట్టి వాడుతుంటాడు. కాబట్టి ప్రతి రైతు సోదరులు తమ భూమిలో కంపల్సరీ భూసార పరీక్షలు చేసుకోవాలి. దానివల్లనే అతను అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది.
0: ప్రతి రైతు కూడా అధిక లాభాలు ఆర్జించాలని ఆరాటపడుతూ ఉంటాడు. మరి భూసార పరీక్ష చేయించాలంటే ఏ విధంగా చేయించాలి, ఎక్కడ చేయించాలి?
1: ముందుగా రైతు సోదరులు భూసార పరీక్ష చేయించాలి అంటే వారి ఎకరం గాని 2 ఎకరాల పొలంలో ఆ భూసార పరీక్ష చేసుకున్న స్థలాన్ని ఎంచుకునేటప్పుడు ముఖ్యంగా రైతు సోదరులు ఏం చేయాలి అంటే చెట్ల కింద గాని, తర్వాత ఎరువులు వాళ్ళు ఎప్పుడైతే చివరి ఖరీఫ్లో కానీ ఎప్పుడైతే ఎరువులు ఎక్కడైతే ఉంచారో ఆ ప్లేస్లో కానీ, అదేవిధంగా ఇక్కడ రసాయనిక మందులు ఉంచిన ప్లేస్లో కాకుండా ఏదైనా ఒక పొలంలో ఎంచుకొని నీరు నిల్వ ఉన్న ప్రదేశాలు కానీ ఇలాంటి ప్రదేశాలను ఎంచుకోకుండా తమ పొలంలో ఒక 7-8 ప్రాంతాలను ఎంచుకొని ఆ ప్రాంతాల్లో వి ఆకారంలో, అంటే ఒక చిన్న పారం తీసుకొని వి ఆకారంలో మట్టిని సేకరించాలి. ఈ సేకరించిన మట్టిని 8 ప్రదేశాల్లో సేకరించాలి. ఇలాంటి సేకరించిన మట్టిని ఒక కుప్పలాగా పోసుకొని దాన్ని క్వాడ్రాంగిల్ పద్ధతిలో, అంటే 4 భాగాలుగా చేసి ఎదురెదురు భాగాలను కలుపుకుంటూ అట్లా మనకు ఒక 1/2 కిలో మట్టి వచ్చేంత వరకు చేసుకోవాలి. ఇలా చేసుకొని ఈ సేకరించిన 1/2 కిలో మట్టిని రైతు సోదరులు ఒక ప్లాస్టిక్ కవర్లో తీసుకొని దాంట్లో వాళ్ళ సర్వే నెంబరు, రైతు పేరు, ఫోన్ నెంబరు, తర్వాత మిగతా వివరాలు, అంటే తను ముందు వేసిన పంట ఏ పంట వేశాడు అనే దాని వివరాలు నమోదు చేస్తూ తర్వాత తను వేయబోయే పంటను ఇచ్చినట్లయితే వాళ్ళకి రైతు సోదరులు ఎంతవరకు పోషక పదార్థాలు ఉన్నాయి చెప్తారు. అదేవిధంగా నెక్స్ట్ వేసబోయే పంటను చెప్పడం ద్వారా దానికి ఏ పోషక పదార్థాలు ఎంతెంత మోతాదులో వేసుకోవాలి అనే విషయాలన్నీ

0: భూసార పరీక్షతోటి సాయిల్ హెల్త్ కార్డు ఇచ్చేటప్పుడు దానిలో మన ఆ హెల్త్ కార్డులో నెక్స్ట్ వేయబోయే పంటలో ఏ పోషక పదార్థాలు ఎంత వేయాలి అనేది విపులకరంగా వివరిస్తాం జరుగుతుంది.
1: చాలా చక్కగా చెప్పారు. అయితే ఈ భూసార పరీక్షలు చేయించేటప్పుడు రైతులు అనుకుంటూ ఉంటారు, గట్ల మీద మట్టి తీయకూడదు, అలాగే నీరు నిలిచి ఉన్న చోట మట్టి తీయకూడదు అంటారు. అలాంటి సూచనలు ఏమైనా ఉన్నాయా?
0: ముఖ్యంగా రైతు సోదరులు నమూనా మనం తీసుకునేటప్పుడు గట్ల దగ్గరలోనూ మరియు పంట కాలువల్లోనూ తీసుకోరాదు. చెట్ల కింద కూడా మనం, ఎందుకంటే మనం మట్టిని సేకరించరాదు. అదేవిధంగా పశువుల పేడ కానీ, వర్మి కంపోస్ట్ కానీ, తర్వాత పచ్చి రొట్ట వేసిన దగ్గర కూడా మనం మట్టిని సేకరించరాదు. అదేవిధంగా ఏంటంటే ఎప్పుడు నీరు నిల్వబడే పల్లె ప్రాంతాల్లో కూడా మనకు మట్టిని సేకరించరాదు. మనం ఒక ఎకర స్థలం తీసుకొని మనం చేస్తున్నాం కాబట్టి అక్కడ మట్టిని తీసుకున్నట్లయితే ఏమైతుందంటే, మనం భూసార పరీక్ష చేసినప్పుడు మనకు అక్కడ రసాయనిక ఎరువులు ఆల్రెడీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అంటే భూమి గ్రహిస్తుంది కాబట్టి, మనం భూసార పరీక్ష చేయించినప్పుడు మనకు పోషకాల లభ్యత కానీ సేంద్రియ ఎరువుల లభ్యత కానీ ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది భూసార పరీక్ష ద్వారా. దానివల్ల రైతు సోదరులకు మనకు తప్పుడు సంకేతం, అంటే మనకు భూమిలో ఆల్రెడీ పోషక పదార్థాలు ఉన్నట్టు మనకు వస్తుంది. కాకపోతే ఎందుకంటే ఆ

0: ధరలో నమూనా మనం తీసుకునేటప్పుడు గట్ల దగ్గరలోను మరియు పంట కాలువల్లోనూ తీసుకోరాదు. చెట్ల కింద కూడా మనం, ఎందుకంటే మనం మట్టిని సేకరించరాదు. అదేవిధంగా పశువుల పేడ కానీ, వర్మి కంపోస్ట్ కానీ, తర్వాత పచ్చి రొట్ట వేసిన దగ్గర కూడా మనం మట్టిని సేకరించరాదు. అదేవిధంగా ఏంటంటే ఎప్పుడు నీరు నిల్వబడే పల్లె ప్రాంతాల్లో కూడా మనకు మట్టిని సేకరించరాదు. మనం ఒక ఎకర స్థలం తీసుకొని మనం చేస్తున్నాం కాబట్టి అక్కడ మట్టిని తీసుకున్నట్లయితే ఏమైతుందంటే, మనం భూసార పరీక్ష చేసినప్పుడు మనకు అక్కడ రసాయనిక ఎరువులు ఆల్రెడీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, అంటే భూమి గ్రహిస్తుంది కాబట్టి, మనం భూసార పరీక్ష చేయించినప్పుడు మనకు పోషకాల లభ్యత కానీ సేంద్రియ ఎరువుల లభ్యత కానీ ఎక్కువగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది భూసార పరీక్ష ద్వారా. దానివల్ల రైతు సోదరులకు మనకు తప్పుడు సంకేతం, అంటే మనకు భూమిలో ఆల్రెడీ పోషక పదార్థాలు ఉన్నట్టు మనకు వస్తుంది. కాకపోతే ఎందుకంటే ఆ ప్రదేశం అనేది మనకు టోటల్ మనకున్న ఒక ఎకరా ల్యాండ్ను చూపెట్టదు కాబట్టి అలాంటి ప్రదేశాల్లో మనం ఎప్పుడూ తీసుకోకూడదు. చెట్ల నీడ కింద కానీ, తర్వాత నీరు నిలబడే ప్రదేశం, ఇలాంటి ప్రదేశాల్లో ఏంటంటే మనకు ఎక్కువగా రసాయనిక ఎరువులు కానీ అక్కడ మనకు భూమి నుండి పీల్చుకోబడతాయి కాబట్టి అక్కడ మనకు భూసారం ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దీనికోసం రైతు సోదరులు ఏంటంటే ఎక్కువ ప్రదేశాల్లో, అంటే 6 నుంచి 8 ప్రదేశాల్లో తీసుకోవడం ద్వారా, దాని ద్వారా ఎకరా స్థలం మొత్తం రిప్రజెంట్ చేస్తూ మనకు ఎంత పోషకాలు ఉన్నాయనేది మనకు సరిగ్గా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: పంట పొలాల్లో రకరకాలుగా పంట పొలాలు ఉంటాయి, భూములు కూడా రకరకాలుగా ఉంటాయి. మరి రకరకాలుగా ఉన్న భూముల్లో ఏ విధంగా భూసార పరీక్షలు చేయించాలంటారు?
0: మనకు పొలాల్లో చాలా రకాలు ఉంటాయండి. అన్ని రకాల్లో భూసార పరీక్షలు ఒకే విధంగా చేసుకోవచ్చు. చౌడు నేలల్లో మనం రైతు సోదరులు గుర్తించినట్లయితే అక్కడ మట్టి నమూనాలు సేకరించడంలో జాగ్రత్తలు వహించాలి. మనకు చౌడు ఉంది అని రైతు సోదరులకి ఏమన్నా అనుమానం కలిగినట్లయితే ఆ చౌడు నేలను మట్టి నమూనాను తీసి ప్రత్యేకంగా పంపాలి. దాని ద్వారా ఏంటంటే భూసార పరీక్ష చేసే మట్టితో కలపకుండా ప్రత్యేకంగా పంపినట్లయితే అక్కడ చౌడు నేలలో మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. దాని విధంగా మనము భూసార పరీక్ష చేయించడం ద్వారా చౌడు నేలల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనం అధిక దిగుబడిని సాధించవచ్చు అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
1: సార్, రైతులు మంచి పంటలు పండించాలంటే భూమి చక్కగా ఉండాలి, అందుకోసం భూసార పరీక్షలు తప్పనిసరిగా చేయించినట్లయితే అధిక లాభాలు పొందవచ్చు అంటున్నారు. అయితే పంటలు చక్కగా పండించాలంటే భూమితో పాటు సాగునీటి ఆవశ్యకత కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. మరి పంట పొలాల్లో సాగునీటి పరీక్షలు కూడా చేయిస్తారా? ఒకవేళ చేయిస్తే ఏ విధంగా చేయిస్తారు?
0: రైతు సోదరులు ముఖ్యంగా భూసార పరీక్షతో పాటు సాగునీటి పరీక్ష కూడా ఎంతో ప్రాముఖ్యమైనది. రైతు సోదరులు ఈ సాగునీటి పరీక్ష చేయించుకోవడం ద్వారా చాలా ప్రాంతాల్లో ఏంటంటే మనం మొదటిసారిగా తవ్వినటువంటి బోరు బావులు కానీ, నర్సరీలకు వాడే నీరు కానీ, తర్వాత మొదటగా నీటి పరీక్ష చేయించుకున్నట్లయితే దీని ద్వారా మనకు అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. నీటిని సేకరించాలి, దాన్ని పరీక్షకు పంపాలి అనుకున్నట్లయితే కాలువల నుండి చెరువుల నుండి నమూనా తీసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఒక పెద్ద కర్రకు చిన్న బకెట్ని కట్టి తర్వాత మనం ఒడ్డుకు దూరంగా నీటిని తీసుకోవాలి. నీటి పరీక్షకు పంపాలనుకుంటున్నాము, ఆ సీసన్ 2 నుంచి 3 సార్లు కడిగి తర్వాత మనం ఏదైతే వాటర్ను నీటితో నింపి దాన్ని మనం నమూనాకు పంపాలి. తర్వాత మనం ఒక్కొక్కసారి ఏంటంటే పరిశ్రమలను కానీ మిగతా నుంచి వచ్చిన వాటర్ను, అంటే వ్యర్థ వాటర్ను కూడా మనము వ్యవసాయానికి వాడుతుంటాము. అటువంటి సందర్భంలో మనం ఎప్పుడైతే మనము ఆ వాటర్ మనకు పొలంలోకి ప్రవేశిస్తుందో ఆ ప్రవేశించిన మొదటి ప్రదేశంలో మనము నీటిని సేకరించి ఆ నీటి నుంచి మనము నీటి పరీక్షకు పంపాలి. పంపితే నీటి దీని ద్వారా ఏంటంటే నీటి నాణ్యతను తెలుసుకోవచ్చు. అదేవిధంగా సాగునీటి పరీక్ష కొరకు పొలంలో బోరు బావి నుండి కానీ, తర్వాత మిగతా ప్రదేశాల్లో నుంచి మనం నీటి నాణ్యతను తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మనము తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే మొదటగా బోరు బావి నుండి సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు బోరు బావి నుండి నీటిని వదిలిపెట్టిన తర్వాత ప్లాస్టిక్ ఏదైనా సీసాలు తీసుకొని సుమారు 500 మిల్లీలీటర్ ఒక 1/2 లీటర్ వరకు నీటిని తీసుకొని మనం ఆ నీటిని సమీప భూసార పరీక్ష కేంద్రానికి కానీ, తర్వాత నీటి నాణ్యత పరీక్షకు పంపినట్లయితే మనకు నీటి నాణ్యత ప్రమాణాలను తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. నీటి నమూనాను సేకరించేటప్పుడు రైతు సోదరులు ముఖ్యంగా బాటిల్స్, అంటే మనకు ఇదివరకు రసాయన ఎరువులు, తర్వాత క్రిమికీటకాలతో కొట్టిన బాటిల్స్ కానీ, తర్వాత టానిక్ సీసాలు కానీ ఇలాంటి వాటిని ఎప్పుడూ వాడకూడదు. ముఖ్యంగా నీటి నమూనాను తీసుకునేటప్పుడు మనం ఏదైతే సీసాలో నీటి నమూనాను తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని ముఖ్యంగా మొదటగా 3 నుంచి 4 సార్లు కడిగి శుభ్రపరిచిన తర్వాత మాత్రమే నీటి సీసాను నింపుకోవాలి. సీసాను మనం నీటిని నింపుతామో దానిలో సీసా మూతలో గాలి లేకుండా చొరబడకుండా చూసుకొని మొత్తం పూర్తిగా సీసాను నింపి అప్పుడే నీటి పరీక్షకు పంపాలి. దీని ద్వారా రైతు సోదరులు నీటి నాణ్యతను ఖచ్చితంగా తెలుసుకోగలుగుతారు.
1: భూసార పరీక్షలు, సాగునీటి పరీక్షల గురించి శాస్త్రవేత్త చక్కని విషయాలు తెలియజేశారు. మరి ధన్యవాదాలండి.

0: ధన్యవాదాలు.
1: మీరింత వరకు భూసారా సాగునీటి యాజమాన్యం గురించి పరిచయం విన్నారు.
2: అరి సున్ తో
3: ముజే కే సునానా చాతే హో జో సునో మేరే సోతన్ కో
2: కిస్కో
3: అరే వహీ తుమ్హారా మొబైల్ ఫోన్ जिसे सुबह शाम दिन रात चिपके रहते थे और कहते थे किसान कॉल सेंटर से बातें हो रही हैं.
2: अच्छा ये बात है.
3: हाँ क्यों, क्या हुआ, अब बात नहीं होती क्या?
2: अब तो झट से बात हो जाती है.
3: ऐसा क्या?
4: हाँ अब तो ज्यादा लाइनें और खास तकनीक के कारण खेती के माहिरों से तुरंत बात हो जाती है. और अगर कभी लाइन व्यस्त हो तो अपनी समस्या फोन पर रिकॉर्ड करा दो, वहाँ से फोन आ जाता है और समस्या की हल्का मैसेज भी आ जाता है. ये देखो आ गया.
3: अरे वाह, इसका मतलब इंतजार की घड़ी अब खत्म.
2: हाँ
3: तभी मैं सोचूं कि आजकल मुझ पर इतना प्यार क्यों आ रहा है.
5: कृषि संबंधी समस्याओं का अपनी भाषा में तुरंत हल पाने के लिए पूरे भारत में किसी भी फोन से हेल्पलाइन नंबर पर संपर्क करें. किसानों का दोस्त किसान कॉल सेंटर.
1: కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో మరొక అంశం వెదజల్లే పద్ధతిలో వరి సాగు వివరాలు వింటారు.
6: వరి పండించాలంటేనే భయపడే తరుణంలో నేను వెదజల్లే పద్ధతి, డ్రమ్ సీడర్ పద్ధతి రెండు చేశానండి. అసలు ముందు డ్రమ్ సీడర్ కంటే కూడా వెదజల్లే పద్ధతి ఇంకా ఈజీగా ఉన్నది. ఈ డ్రమ్ సీడర్ లాగాలంటే కొంచెం కష్టంగా ఉన్నది, ఆ గింజలు కూడా రావటం లేదు. ఆ టైంలో అసలు కేవీకే వాళ్ళు డ్రమ్ సీడర్ ఏమైనా సలహా ఇచ్చారు, కానీ నాకు చాలా కష్టం అనిపించి దమ్ములు మనిషి నడవాలంటే కొంచెం ఇబ్బందిగా ఉన్న టైంలో మళ్ళీ వెంటనే కృషి విజ్ఞానం ఫోన్ చేసి సార్ కొంచెం ఇబ్బందిగా ఉందన్న టైంలో సార్ అన్నారు సరే నీకు ఇబ్బందిగా ఉంటే వెదజల్లమన్నారు. ఈ డ్రమ్ సీడర్ కంటే కూడా వెదజల్లటం బాగా ఈజీ అనిపించింది. ప్రతి వారం వారం సార్ వచ్చి చేను చూసేవాళ్ళు, వేసిన ఒక నెల రోజుల తర్వాత కూడా అసలు నీళ్లనే లేవు. మొత్తం ఎన్ఎస్పి ఆయకట్టు కింద వేసినండి, అయితే నీళ్లు లేవు. నీళ్లు లేకపోయే వరకే వారానికి 10 రోజులకి ఒక ఎకరం అట్లా ఆరుదళ్ల మీద వచ్చేసింది. ఇంకా ఒక నెల తర్వాత అసలు ఆరుదళ్ల కూడా నీళ్ళు లేకపోతే వేరే బావిలో ఉంటే అడపాదడప మడి మడికి పైపులు వేసి అట్లా తడుపుకుంటా పండించను. అయినా కూడా ఎకరానికి 25 బస్తాలు దిగుబడి వచ్చేసింది. నీళ్లు లేకపోయినా కూడా ఆరుదళ్ల పంట మీద పూర్తిగా దెబ్బతిన్నా కూడా 25 వచ్చింది. అదే నీళ్లు సక్రంగా ఉంటే 40 నుంచి 50 బస్తాలు ఈజీగా సింపుల్ గా ఎకరానికి 6000 ఖర్చు అండి. అంతకంటే ఎక్కువేం కాదు, వరి పండి చేయాలంటే ఈజీగా 6000లో 40 బస్తాలు పండియొచ్చు. నీటి సౌకర్యం ఉంటే, శాస్త్రవేత్తల కృషి కూడా మనకి సలహాలు ఉంటే వరి పండియడం అన్ని పంటల కంటే తేలికైన పంట వరి పంట. ఒక కూలీలతో పని లేదండి, ఒక రైతుకు తోడు ఒక కూలి మనిషి సరిపోదు చల్లేటప్పుడు. మిగతా టైంలో అసలు కూలీలతో పనే లేదు. హార్వెస్టర్తో గోంచుకోవచ్చు, కలుపు సమస్య కూడా చాలా తక్కువ ఉంటుందండి. చల్లిన 3వ నాడు సాతి కలుపు చల్లమని చెప్పారు. అయినా నేను మళ్ళీ 3 రోజులు చల్లి మళ్ళీ 21 రోజు కలుపు స్ప్రే చేయాలి కాబట్టి చల్లకుండా 21వ రోజు నామినీ గోళ్లు కొట్టేసింది. అసలు పూర్తిగా కలుపు అనేది అసలు చచ్చిపోయింది, బాగా పుట్టింది. అసలు పండిద్దా పండుదా అనుకున్న టైంలో కలుపు పూర్తిగా చచ్చిపోయింది. అసలు కలుపు సమస్య కూడా లేదు. ఆరుదళ్ల పంట అయినా కూడా కలుపు సమస్య అసలు లేదు. తక్కువ ఖర్చుతోటి అయ్యే పంట వరి పొలం అండి. కేవీ గోళ్ల కృషి వల్ల కూడా ఆరుదళ్ళలో పండియొచ్చు. ఖర్చు అంటే సార్ ఏం చెప్పారంటే ఇసుకలో కలిపి చల్లమన్నారండి. అయితే ఇసుకలో కలిపి చల్లితే మన పదును ఉంటలేదు, రోజు పెట్టేలు తీస్తున్నాం, సాయంత్రానికి చేను ఎండిపోతున్నాం. అది పనిచేసేదో పనిచేయదు అన్నట్టుగా మేము 21 రోజు తర్వాత దానికంటే స్ప్రే చేయటం ఈజీ, సాతికి మందిని స్ప్రే చేస్తే ఇంకా బాగుంటుంది. స్ప్రే అనలేదు మాకు, ఇసుక అన్నారు. ఇసుక అనేవరకే అది మన చల్లితే భూమి పట్టిద్దో పట్టదో అనేది ఒక నాకు డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చి 21వ రోజు నామినీ గుడి పెట్టేసాం. డ్రమ్ సీడర్ కొంచెం వేసినవండి, డ్రమ్ సీడర్ కొంచెం గింజలు పలతకబడ్డాయండి బాగా. అది 1010 అయ్యే వరకు రోజు 24 గంటలు మండి కట్టినా 24 గంటలు మొలకొచ్చాక దాంట్లో వేసిన. అయితే డ్రమ్ సీడర్ దుబ్బు చేసిద్దిలే గాని కొంచెం కష్టం, పలచనయింది బాగా. చల్లింది ఈజీగా ఉంది, ఒక 30 గంటలో నేను ఎకరం చల్లేసింది ఒక్క మనిషినే కూలీ లేకుండా. ఈ డ్రమ్ సీడర్ అనుకోండి కొంచెం లాగా ఇంకో మనిషి ఉండాలి, చల్లటం మటుకి ఈజీ. అసలు పంటలన్నింటిలో కూడా తేలికైన పంట వరి పంట. ఎలా అంటే ఈ వెదజల్లే పద్ధతి ద్వారా ఖర్చు తక్కువ, కలుపు లేదు, నీళ్లు కూడా మనం రోజు పెట్టాల్సిన అవసరం కూడా నాకైతే అనిపించలేదండి. బాగా ఎద్ద టైంలో కూడా ఈజీగా పండియొచ్చు వరి పంటని. ఒకరోజు నేను 8 ఎకరాలు చల్లేసానండి. ఒకరోజు ముందు కాలువలు చేసి నీళ్ళు తీసుకున్నా, గంటకు ఎకరం ఈజీ, గంట 30 గంటే పట్టిందండి. నా అనుభవం ప్రకారం అయితే 30 గంట. సీడు ఎకరానికి నేను తెలియక 18 కిలోలు చల్లినా అయితే 15 కిలోలు సరిపోయేదండి. నేను 18 కిలోలు నానబోసిన కాబట్టి కొంచెం మిగిలిని, అవి కూడా మళ్ళీ పైపైన తిరిగి చల్లినా కానీ చల్లకూడదు. 15 కిలోలు సరిపోయేది ఎకరానికి. కొంచెం ఒత్తి అనిపించినా ఏం కాలేదండి, బాగానే ఉంది వరి ఒత్తి అనిపించినా కూడా. అయితే 15-14 కిలోలు అయితే నేను బ్రహ్మాండంగా కూడా సరిపోయింది. ఆ మొలక చిన్నగా వచ్చినాయి, కొద్ది కొద్ది పూసినాయండి లైట్ గా. 24 గంటలు మండగట్టిన కట్టి అమ్మటే చంపన మన డ్రమ్ సీడర్ లో కారేటట్టు చేసినవండి. అయితే ఈ

0: 10-10 లాభం ఉండటం వల్ల డ్రమ్ సెట్లు కొంచెం తక్కువ ఇత్తనాలు పడుతున్నాయి. అయితే ఆ డ్రమ్ సెట్లు కూడా మరి ఏదైనా మార్పు చేస్తే బాగానే ఉంటుంది, కొంచెం డెజల్ లాగా చేసి. కానీ దానికంటే కూడా నాకు చల్లే విధానం బాగుంది. శాస్త్రవేత్తలు వచ్చారు, చూశారు, చల్లేది కూడా చూశారు. పత్తి మిర్చి వేసినవి పత్తి 18 క్వింటాలు వచ్చిందండి ఎకరానికి. నేను నీళ్లు పెట్టలే ఏం పెట్టలా. అయితే ఈ బీఎస్ఎఫ్ వాళ్ళు మన క్యాబినెట్ ఆఫ్ హెడ్ లైన్ 2 సార్లు కొట్టినండి. నాకు అది కొట్టా కొంచెం బాగా అనిపించింది. అవి కొంచెం పూత పిందె రాలకుండా మంచిగా ఉంది. వాటి వల్ల నాకు 18 క్వింటాలు వచ్చిందండి ఎకరానికి. నేను 10 ఎకరాలు వేసిన 180 క్వింటాలు ఆల్రెడీ, 50 క్వింటాలు ఏమైనా 130 క్వింటాలు ఇంట్లోనే ఉంది. ఇప్పుడు మిర్చి కూడా వేసినండి. మిర్చి ఎదబెట్టే పది 18 క్వింటాల లెక్క వచ్చింది ఎకరానికి. మిర్చి తేజానండి, తేజ సీడ్ కాదు, నాన్ సీడ్, సెకండ్ సీడ్ ఎదబెట్టేసిన. వరి పొలం కూడా పర్లేదండి.
1: మీరింతవరకు వెదజల్లే పద్ధతిలో వరి సాగు వివరాలు విన్నారు.
2: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
3: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
2: అదేలా?
3: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801.
4: ఇదెవరి నంబర్ బాబు?
3: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
3: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
4: మరైతే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
3: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
4: నిజంగా?
3: 16 నెలల నిజం.
5: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801 తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
1: కార్యక్రమంలో మరొక అంశం, పాడి పశువులకు వైరస్ వ్యాధులు నివారణ. ప్రసంగం వింటారు.
6: పాడి పశువు ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే సరైన పాల దిగుబడి మనం పొందగలుగుతాం. సూక్ష్మ జీవుల వల్ల ఎన్నో రకాల వ్యాధులు పాడి పశువులకు కలుగుతూ ఉంటాయి. అందులో గొంతు వాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి, బ్రూసెల్లోసిస్ వ్యాధి, ఇవి సూక్ష్మ జీవుల వల్ల కలిగే వ్యాధులు. వర్షాకాలంలో గేదెలు, దూడలు, దున్నలలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తోంది. పల్లంగా ఉండి మురుగునీరు నిలిచే ప్రాంతాలలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తోంది. ఈ వ్యాధిని గురక వ్యాధి అని కూడా అంటారు. మరి లక్షణాలు ఎలా ఉంటాయంటే, ఈ వ్యాధి సోకిన పశువు శ్వాస పీల్చడం కష్టంగా ఉండి ఆయాసపడుతూ ఉంటోంది. శ్వాసించేటప్పుడు గుర్ గుర్ అనే శబ్దం వస్తోంది. నాలుక బయటకు తీస్తోంది. జ్వరం ఎక్కువవుతోంది. గొంతు భాగంలో వాపు ఉండి గొంతు భాగపు కండరాలు బిగుసుకుపోతాయి. కళ్ళు ఎర్రబడి నీరు కారుతూ ఉంటాయి. జ్వర తీవ్రత 104 డిగ్రీల నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉండి పశువులు మరణిస్తాయి. చికిత్స ఏ విధంగా ఉంటుందంటే, వర్షాకాలం ప్రారంభానికి ముందే అంటే జూన్ జులై మాసాలలో వ్యాధి నిరోధక టీకాలను తప్పకుండా వేయించాలి. పుష్టికరమైన ఆహారం ఇవ్వడం ద్వారా వ్యాధి సోకే కాలంలో పశువునందు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించవచ్చు. వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరు చేయాలి. చనిపోయిన పశువులను గోతిలో పూడ్చుతూ సున్నంతో కప్పాలి. వ్యాధిగ్రస్త పశువుల లాలాజలం, ఇతర స్రావాలతో మలినపడ్డ పశుగ్రాసం కాల్చివేయాలి. స్థలాన్ని యాంటీసెప్టిక్ లోషన్ తో శుభ్రపరచాలి. ఇక సూక్ష్మ జీవుల వలన కలిగే వ్యాధుల్లో మరొక వ్యాధి జబ్బవాపు వ్యాధి. ఆరోగ్యంగా బలంగా ఉండే పశువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతోంది. తొలకరి వర్షాల తరువాత గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతపు ఆవులు, పడ్డలు, ఎద్దుల్లో ఈ వ్యాధి తీవ్రతను మనం గమనించవచ్చు. ఈ వ్యాధి లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. 6 మాసాల నుండి 2 సంవత్సరాల లోపు వయస్సు గల బలమైన ఆరోగ్యకరమైన పశువులు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడతాయి. దూడల్లో ఈ వ్యాధి వల్ల అకస్మాత్తుగా మరణాలు సంభవిస్తాయి. మరణానికి ముందు ఎక్కువగా కండ ఉండే ప్రాంతాల్లో వాపు ఉండి తాకితే కరకరమనే శబ్దం వస్తోంది. ఈ వాపు వేడిగా ఉండి నొప్పి కలిగి ఉంటోంది. మరి దీని నివారణ ఏ విధంగా చేపట్టాలంటే, వర్షాకాలం ప్రారంభానికి ముందు వ్యాధి నిరోధక టీకాలు ఇప్పించాలి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలు, వాపు నుండి కారిన స్రావాలు, కలగలిసిన గడ్డి మరియు ఇతర పదార్థాలను కాల్చివేయాలి. చనిపోయిన పశువులను సున్నపు గోతిలో పూడ్చివేయాలి. ఇక సూక్ష్మ జీవుల వలన కలిగే వ్యాధుల్లో

0: మరొక వ్యాధి బ్రూసెల్లోసిస్ వ్యాధి. ఈ వ్యాధి ముఖ్యంగా ఆర్థిక నష్టానికి కారణమవుతోంది. ఇది పశువుల ద్వారా మనుషులకు కూడా సోకుతోంది. ఈ వ్యాధి మగ పశువుల్లో వంధ్యత్వము, ఆడ పశువుల్లో గర్భవిచ్ఛితి, గర్భకోశ వ్యాధులు కలుగజేస్తాయి. ఈ వ్యాధి లక్షణాలు వ్యాధి సోకిన పశువుల్లో పాల దిగుబడి తగ్గిపోతోంది. చూడి పశువుల్లో అయితే 6 నుండి 9 మాసాల చూడి కాలంలో ఈసుకుపోవడం జరుగుతోంది. కీళ్లవాతం సోకిన పశువులు కుంటుతూ నడుస్తాయి. ఈసుకుపోయిన దూడను, మాయను, గర్భాశయ స్రావాలతో తడిచిన గడ్డిని కాల్చివేయాలి. 5 నుండి 7 నెలల వయస్సు దూడలకు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి. పశువుల పాకలను క్రిమి సంహారక మందులతో కడిగి శుభ్రపరచాలి. రక్త పరీక్ష ద్వారా వ్యాధిని నిర్ధారించుకుని వ్యాధి నిర్ధారిత పశువులను మంద నుండి వేరు చేయాలి. ఇక సూక్ష్మాతి సూక్ష్మ జీవుల వల్ల కలిగే వ్యాధులు కూడా ఉన్నాయి. అవి గాలికుంటు వ్యాధి, మసూచి వ్యాధి. సంకరజాతి పశువుల్లో ఈ గాలికుంటు వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటోంది. ఇది ప్రాణాంతకరమైన వ్యాధి కాదు, కాని ఈ వ్యాధి సోకిన పాడి పశువుల పాలు త్రాగిన దూడలు ఎలాంటి లక్షణాలు చూపకుండానే మరణిస్తూ ఉంటాయి. ఈ వ్యాధి పాడి రైతులకు పశు నష్టం కంటే ఆర్థికంగా నష్టం కలిగించే వ్యాధి. ఈ వ్యాధి మార్చి, ఏప్రిల్ అలాగే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో ఎక్కువగా సోకుతోంది. లక్షణాలు ఈ విధంగా ఉంటాయి. నోరు, గిట్టెల మధ్య బొబ్బలు ఏర్పడి 3-4 వారాలలో బొబ్బలు చితికి పుల్లు ఏర్పడి చర్మం మొద్దుబారుతోంది. పశువుల నోటి చిగుళ్లలో పొక్కులు చితికి పుల్లు పడటం వలన ఆహారం తీసుకోలేక నీరసపడిపోతాయి. పాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతోంది. జ్వర తీవ్రత 104 డిగ్రీల నుండి 106 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటోంది. మరి నివారణ ఈ విధంగా చేపట్టాలి. వ్యాధి సోకిన పశువులను మంద నుండి వేరు చేయాలి. పాకలను క్రిమి సంహారక మందులతో శుభ్రపరచాలి. వ్యాధి సోకిన పశువుల మలమూత్రాలను గర్భంతో సహా కాల్చివేయాలి. వ్యాధి సోకిన పశువుల పాలు దూడలకు త్రాగించకూడదు. మార్చి, ఏప్రిల్ అలాగే ఆగస్టు, సెప్టెంబర్ మాసాలకు ముందు సంవత్సరంలో 2 పర్యాయాలు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. పశు వైద్యుల సలహా మేరకు వ్యాధి సోకిన పశువులకు చికిత్స కూడా చేయించవచ్చు. ఇక మరొక వ్యాధి మసూచి వ్యాధి. ఈ వ్యాధి సూక్ష్మాతి సూక్ష్మ జీవుల వలన సంక్రమిస్తోంది. ఈ వ్యాధిని అమ్మవారు అని కూడా పిలుస్తారు. ఇది అంటు వ్యాధి. చిట్లిన చర్మం ద్వారా వ్యాధి క్రిములు ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. ఈ వ్యాధి పాలు పితికే వారి ద్వారా, యంత్రాలు సరిగా శుభ్రపరచకపోవడం వలన, ఈగల ద్వారా వ్యాప్తి చెందుతోంది. లక్షణాలు ఎలా ఉంటాయంటే, జ్వరం 102 నుండి 104 డిగ్రీల ఫారెన్హీట్ వరకు ఉంటుంది. మొదట చిన్న చిన్న పొక్కులు ఏర్పడి క్రమంగా పెద్దవవుతాయి. ఇవి ఎక్కువగా చను, మొనలు, పొదుగుపై కనబడతాయి. కొన్నిసార్లు వీటితో పాటు బ్యాక్టీరియా చేరిక వలన పొదుగు వాపు కూడా రావడానికి అవకాశం ఉంటోంది. పాల దిగుబడి తగ్గిపోతోంది. ఈ వ్యాధికి టీకా మందు అందుబాటులో లేదు. కాబట్టి వ్యాధి తీవ్రతను తగ్గించటానికి పశు వైద్యుల సలహాలు పాటించాలి. ఇక పరాన్న జీవుల వల్ల కలిగే వ్యాధులు కూడా కొన్ని ఉన్నాయి. అది కుందేటి వెర్రి, దీన్నే సర్రా వ్యాధి అంటారు. మరొకటి బేబీషియోసిస్, మరొకటి ధైలేరియాసిస్. రక్తంలో జీవించే పరాన్న జీవుల వలన కలిగే వ్యాధి ఈ కుందేటి వెర్రి. తీవ్రమైన జ్వరం, రక్తహీనత ఈ వ్యాధి లక్షణాలు. తీవ్రమైన సందర్భాలలో కామెర్ల వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సత్వరమే పశు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స చేయించాలి. రక్త కణాలలో సోకే అంతర పరాన్న జీవుల వలన కలిగే వ్యాధి బేబీషియోసిస్ వ్యాధి. వ్యాధి సోకిన పశువు రక్తహీనతతో కళ్ళ నుండి పుసులు కారుతూ మూత్రం రంగు మారుతోంది. ఈ వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే పశు వైద్యులను సంప్రదించి తగు చికిత్స చేయించాలి. మరొక వ్యాధి థైలేరియాసిస్. ఇది కూడా రక్తంలో జీవించే అంతర పరాన్న జీవి వల్ల కలిగే ప్రాణాంతకమైన వ్యాధి. తీవ్రమైన జ్వరం, బలహీనత, రక్తహీనత, శరీరంపై గడ్డలు కనబడతాయి. నిర్లక్ష్యం చేయకుండా పశు వైద్యుల సలహా మేరకు వైద్య విధానాలు పాటించాలి. ఈ వ్యాధి ఎక్కువగా సంకరజాతి ఆవుల్లో కనిపిస్తోంది. ఈ వ్యాధి నివారణ కోసం టీకా మందు అందుబాటులో ఉంది.
1: మీరింతవరకు పాడి పశువులకు వైరస్ వ్యాధులు నివారణ ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు జానపద గేయం.

0: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలిమిల సమయం 7:45 కావస్తోంది. ప్రకటించిన అంశం మరి కాసేపట్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: పీఎం సూర్యాఘర్ బిజ్లీ యోజన పథకం గురించి కర్నూలు ప్రముఖ విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమ నిర్వాహకులు గుర్రం చంద్రశేఖర్, ఆకాశవాణి కర్నూలు కేంద్రం సమర్పణ.
1: ఆకాశవాణి వికసిత్ భారత్. వికసిత్ భారత్ 2047లో భాగమైన పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన, ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
2: ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో శ్రీమతి పసుపులేటి నీలిమా గారు ఉన్నారు. వీరు వచ్చేసి విద్యావేత్త, అందులోనూ ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నత విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా మన ఉభయ రాష్ట్ర ప్రజలు పీఎం సూర్యగర్ యోజన గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీమతి పసుపులేటి నీలిమ గారు.
3: నమస్కారం సార్.
2: మరి ముఖ్యంగా అండి, వికసిత్ భారత్ అంటే ఏంటి, దాని లక్ష్యం అంటే ఏంటో తెలియజేయగలరా?
3: తప్పకుండా సార్. ముందుగా ఆకాశవాణి మిత్రులకు, శ్రోత

0: లకు నా నమస్సులు. వికసిత్ భారత్ అంటే అభివృద్ది చెందిన భారత్ అని అర్థం. అంటే 2047 నాటికి భారతదేశాన్ని ఒక సంపూర్ణ అభివృద్ది చెందిన దేశంగా మార్చాలనే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. స్వాతంత్ర శతాభివందన సంవత్సరానికి భారత్ను ఒక అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో ఆర్థిక శ్రేయస్సు, మౌలిక సదుపాయాల అభివృద్ది, సాంకేతిక, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో సమగ్ర ప్రగతి సాధించడం లక్ష్యం. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం 4 ప్రధాన స్తంభాల మీద ఆధారపడి ఉంది. మొదటిది యువత శక్తి. నైపుణ్యాభివృద్ది మరియు ఉపాధి, ఈ లక్ష్య సాధనలో దేశ యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ గారు పదే పదే నొక్కి చెప్తారు. రెండవది మహిళా శక్తి, మహిళా సాధికారత మరియు ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేయడం. మూడు రైతులు, అన్నదాతలకు ఆధునిక పద్ధతులు మరియు మద్దతును అందించడం. నాలుగవది పేదల సంక్షేమం, పేదరికంలో ఉన్న వారికి అండగా నిలవడం. సమగ్ర సామాజిక ప్రగతి. ఈ 4 ప్రధాన స్తంభాలు కలిసి ఒక అభివృద్ది చెందిన భారత్ నిర్మాణానికి పునాదులు వేస్తున్నాయి.
1: చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా వికసిత్ భారత్ లో ప్రధాన స్తంభాల గురించి తెలియజేశారు. 4 స్తంభాలు, యువత శక్తి, మహిళా శక్తి, రైతులు, పేదల సంక్షేమం, వీటి గురించి చాలా చక్కగా చెప్పారండి. వికసిత్ భారత్ లో ముఖ్యంగా ఇటీవలి కాలంలో మనము పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి చాలా వింటా ఉన్నామండి. ఇటీవలి కాలంలో మన కర్నూలు జిల్లాలో కూడా నంద్యాల దగ్గర పిన్నాపురంలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనము విద్యుత్ కూడా ఈరోజు తయారు చేయగలుగుతున్నాము. తర్వాత గృహ అవసరాలకు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్ ని మనమే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతా ఉందండి. గృహ అవసరాలకు కావాల్సిన విద్యుత్ ని సోలార్ ప్యానెల్స్ ద్వారా విద్యుత్ ని మనము సృష్టించుకోవడం జరుగుతా ఉంది. దీనివల్ల ఇటీవలి కాలంలో విద్యుత్ శక్తి ఎంతో ఉపయోగిస్తా ఉన్నాము. మరి ఇప్పుడు విద్యుత్ శక్తి ఉపయోగించినప్పటికీ మనకు కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి మా శ్రోతలకు కాస్త వివరంగా వివరిస్తారా అండి?
0: తప్పకుండా సార్. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన భారత ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన చారిత్రాత్మక పథకం. ఈ పథకము ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్లు అమర్చడానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. కోటి కుటుంబాలకు సోలార్ వ్యవస్థలు అందించడం ద్వారా విద్యుత్ బిల్లులను శూన్యం అంటే జీరోగా తగ్గించడం మరియు మిగులు విద్యుత్ను గ్రిడ్ అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య లక్షణం. ఈ పథకము వలన ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటగా చెప్పుకున్నట్టు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మిగులు విద్యుత్ను అమ్మడం ద్వారా నెలకు 1500 నుండి 3000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. 25 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెళ్లు పనిచేస్తాయి. 5 నుంచి 7 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. దీర్ఘకాలంలో లక్షల రూపాయలు ఆదా అవుతాయి. మరి సబ్సిడీ వివరాలు కొంత తెలుసుకుందాం. సబ్సిడీ వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 1.2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్రం నుంచి 30,000 నుండి 60,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. 3 కిలోవాట్ల వ్యవస్థకు 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. దీనికి ఎవరు అర్హులంటే సొంత ఇల్లు ఉన్న ప్రతి కుటుంబం దీనికి అర్హులు. ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండాలి. దీనికి జాతీయ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ అందించవచ్చు. మరి మహిళలకు ఎంతవరకు ఈ పథకము వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది అంటే, ఈ పథకము మహిళల జీవితాలను 3 రకాలుగా మారుస్తుంది. మొదటిది ఆర్థిక స్వేచ్ఛ. విద్యుత్ బిల్లు తగ్గడం ద్వారా ఇంటి ఖర్చులు తగ్గుతాయి. మిగులు సొమ్మును పిల్లల చదువుకు, ఆరోగ్యానికి ఉపయోగించుకోవచ్చు. రెండవది మిగులు విద్యుత్ గ్రిడ్ అమ్మడం ద్వారా ఇంటి మహిళకే నేరుగా ఆదాయం వస్తుంది. మూడవది నిరంతర విద్యుత్ వల్ల రాత్రిపూట పిల్లలకు చదువు చెప్పడం, ఇంటి పనులు ఇట్లాంటివి సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ పథకం ఒక వ్యాపార అవకాశం కూడా. అనేక రాష్ట్రాలలో SHG మహిళలకు సోలార్ ప్యానెళ్లు అమర్చుట మరియు నిర్వహణలో శిక్షణ ఇవ్వబడుతుంది. వారు తమ గ్రామంలో సోలార్ సఖీగా పనిచేస్తూ ఇతర ఇళ్లలో ప్యానెళ్లు అమర్చడంలో సహాయం చేసి అదనపు సంపాదన పొందవచ్చు. లక్పతి దీది కార్యక్రమంలో అనుసంధానించి ఎస్హెచ్సి మహిళలు ఈ పథకం ద్వారా కూడా లక్షల రూపాయలు సంపాదించవచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఇంటి పేరు మీద

0: విద్యుత్ కనెక్షన్ ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తుంది. పిఎం ఆవాస్ యోజన ఇంట్లో ఉన్న మహిళలకు ఇంటిపైన సోలార్ అమర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ రుణ సదుపాయము మహిళలకు తక్కువ వడ్డీకి ఇవ్వబడుతుంది. మహిళలు స్వయంగా ఈ పథకం నుండి ఆదాయం పొందడం వల్ల వారి నిర్ణయాధికారం కుటుంబంలో పెరుగుతుంది. ఇది వారి దైనందిన జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. అంతేకాకుండా విద్యుత్ కోత లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్ వంటివి నిరంతరం వాడుకోవచ్చు. వేసవిలో అయితే ఇంకా కూలరు, ఫ్యాన్లు నిరంతరం వేసుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు వంటి వేడి జిల్లాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. రాత్రిపూట భయం లేకుండా వెలుతురులో ఉండవచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు, అల్లిక పనులు, ఇంటి పనులు చేయడానికి నిరంతర విద్యుత్ వల్ల ఇంకా ఆదాయము పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నివసించే వారికి, రైతులకు ఈ పథకం ఏ విధంగా సహాయపడుతుందో కొంత తెలుసుకుందాం సార్. మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల రోజుకు 6 నుంచి 10 గంటలు కోత ఉంటుంది. సోలార్ వ్యవస్థ ఒకసారి అమర్చుకుంటే ఈ సమస్య పూర్తిగా తీరుతుంది. వారి ఇంటి పైకప్పు స్థలం విశాలంగా ఉంటుంది, ఎక్కువ ప్యానెళ్లు అమర్చుకోవచ్చు. వ్యవసాయపు పనులకు, నీటి పంపులకు సోలార్ విద్యుత్ నేరుగా వాడుకోవచ్చు. మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మోటారు పంపులు సోలార్ విద్యుత్ మీద నడపడం వల్ల పొలానికి నీళ్లు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వం పిఎం కుసుమ్ పథకం కింద పొలంలో సోలార్ పంపు అమర్చుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది. ఇంటి మీద సోలారు మరియు పొలంలో సోలార్ పంపు కలిపి రైతు కుటుంబం విద్యుత్ ఖర్చు దాదాపు 0 అవుతుంది. ఇది ఇంట, పొలంలోనూ సోలార్ కలను నిజం చేస్తుంది. మరి విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాల వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అంటే, విద్యుత్ కనెక్షన్ పొందడం ముందు అవసరం. సౌభాగ్య యోజన కింద ఇంకా అనేక గ్రామాలలో కనెక్షన్ ఇస్తున్నారు. ముందు సౌభాగ్య పథకం కింద కనెక్షన్ పొంది తర్వాత పిఎం సూర్యాఘర్ లో చేరవచ్చు. గ్రామ పంచాయతీలు కూడా ఈ పథకం కింద సోలార్ వ్యవస్థలు అమర్చుకుని వీధి దీపాలు, కమ్యూనిటీ భవనాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఒక గ్రామంలోని అందరూ కలిసి సోలార్ విలేజ్ గా మార్చవచ్చు. ఇది ఒక ఆదర్శం అవుతుంది. బ్యాంక్ రుణం గురించి కొంత తెలుసుకుందాం సార్. గ్రామాలలో బ్యాంక్ రుణం పొందడంలో ఎటువంటి కష్టము లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. జాతీయకృత బ్యాంకులు 7% వడ్డీకి సోలార్ రుణాలు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి మిగతా మొత్తానికి మాత్రమే రుణం ఇస్తున్నాయి. సబ్సిడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. కాబట్టి రుణ చెల్లింపు సులభంగా ఉంటుంది. పొదుపు సంఘాల ద్వారా కూడా సమూహంగా రుణం పొంది అందరూ కలిసి సోలార్ అమర్చుకోవచ్చు.
1: నీలిమా గారు, పర్యావరణంపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేయగలరా
0: సార్? సోలార్ విద్యుత్ వలన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒక్కో ఇంట్లో సోలార్ వ్యవస్థ వల్ల సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. కోటి ఇళ్లలో అమలైతే 1.5 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ తగ్గుతుంది. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకం ఆ లక్ష్యానికి సమర్థవంతంగా దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దీర్ఘకాలిక దృష్టి అయితే పిఎం సూర్యాగర్ దానికి ముఖ్యమైన సాధనం. శక్తి స్వావలంబన ఇంటింటా సోలార్ అమర్చుకుంటే దేశం విద్యుత్తులో స్వయం సమృద్ధి అవుతుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. సబ్కా సాత్, సబ్కా వికాస్ సూత్రం ఈ రెండు పథకాలలోనూ ప్రతిబింబిస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారండి ఫస్ట్ ప్లేట్ నిల్మ గారు. ఇక ఇక మన ఉభయ రాష్ట్ర శ్రోతలకు, ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ శ్రోతలకు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటున్నారా?
0: తప్పకుండా సార్. మన కర్నూలు జిల్లా ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పథకాలు మన కోసమే రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పిఎం సూర్యాఘర్ పథకాన్ని వెంటనే అందుకోండి. మన జిల్లాలో సూర్యుడు కుమ్మరిస్తాడు. సోలార్ ప్యానెళ్లకు ఇది స్వర్గం లాంటి చోటు. విద్యుత్ బిల్లు తగ్గించుకుని అదనపు ఆదాయం పొందండి, పర్యావరణాన్ని కాపాడండి. వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో మనవంతు భాగస్వామ్యం అవుదాం. చివరగా మన రేడియో శ్రోతలందరికీ మళ్లీ ఒకసారి చెప్పాలంటే, పిఎం సూర్యాఘర్ .gov.in వెబ్సైట్ లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ ను సందర్శించండి. ఈ పథకాల వివరాల కోసం 1800 1800 333 3 టోల్ ఫ్రీ నెంబర్ కు కూడా కాల్ చేయవచ్చు. అందరికీ మంచి భవిష్యత్తు.

0: శ్రీమంతుడు కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, ఆకాశవాణి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు.
1: నమస్కారం అండి. చాలా చక్కని సమాచారం తెలియజేశారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇది కొత్త పథకం అండి, వికసిత్ భారత్ 2047లో భాగంగా పిఎం సూర్యగర్ పథకాన్ని 2024లో ప్రారంభించారు. మరి ఇప్పుడిప్పుడే అది పుంజుకుంటా ఉంది. మరి ఈ పథకం గురించి విలువైన సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. ధన్యవాదాలు అండి. స్వస్తి.
0: నమస్కారం సార్.
1: మరి ఈరోజు శ్రీమతి పసుపులేటి నీలిమ గారు ఈరోజు మన స్టూడియోకి ఇచ్చేసి ఉభయ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి పిఎం సూర్యగర్ యోజన గురించి చాలా చక్కగా వివరించారు. మరి విద్యుత్ రంగంలో పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన పథకము ఎంతో ప్రాముఖ్యమైనదని, అలాగే వికసిత్ భారత్ 2047లో ఇది ఎంతో ప్రభావం చూపుతుందని, వికసిత్ భారత్ 2047కు ఎంతో దోహదపడుతుందని చెప్పి తెలియజేసినందుకు మీకు కర్నూలు ఆకాశవాణి తరపున, అలాగే వింటున్న ఉభయ రాష్ట్ర శ్రోతలందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి.
0: ధన్యవాదాలు సార్ అవకాశం కల్పించినందుకు. మీకు అందరికీ కూడా ధన్యవాదాలు.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన అంశం గురించి పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 మెగాహెడ్స్ పై కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకున్న చిత్రగీతల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలం తొట్టిపంపు గ్రామ శ్రోతలు ఊకే వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, కొర్సారేఖ, దేవరాజ్, ఊకే రామకృష్ణ, వాణి, నాగ, స్వప్న, నాగచైతన్య, ధర్ణి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట లవకుశ చిత్రం కోసం పి సుశీల లీలా పాడిన పాట.

కార్యక్రమ తర్వాత శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోడగుట్ట ఏరియా నుండి కైడిపల్లి కావ్య, రాజేష్, రసజ్ఞ, హనీ కవిరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట ఆరాధన చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి అలపించిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై కిన్నెర్ల హరి మీరు కోరిన చిత్రగీతల కార్యక్రమం వింటున్నారు. ఇప్పుడు వినండి, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఇది చిత్రం పేరు. చక్రి స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన పాటను వినిపించమని కోరుతున్నారు. భద్రాచలం గన్నవరం నుండి చంద్రశేఖర్ రాజాద్, కుర్సం రాజు, పాండ్రాజు, షరీఫ్, ఇంకా వీరి మిత్ర బృందం కోరుతున్నారు.

సంగారెడ్డి జిల్లా హతినూర మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, విక్రాంత్, జగన్, దుర్గయ్య, రాజేశ్వరి, లక్ష్మి దుర్గయ్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పాట రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి జూలై 24 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ ని ఇస్తారు. ఓటర్ల ఫామ్ ను పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: కిన్నెల హరి కార్యక్రమంలో ఇప్పుడు వినండి. భారతీయుడు చిత్రం కోసం కేజే యేసుదాస్ ఆలపించిన పాటను వినిపించమని కోరుతున్నారు కొత్తగూడెం ఎన్కే నగర్ నుండి పి ఉద్విత నాయుడు, మేఘన, ఉర్విత, మహిత, కావ్య, సూర్యతేజ, హతీరం, అమ్ములు, జ్యోత్స్న, రమేష్, భరత్కుమార్, బాబురావు, ఆకృతి, సురేష్, ఇంకవిరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

ఖమ్మం ఈర్లపూడి గ్రామం నుండి రఘునాథపాలెం మండలం శ్రోతలు కాపర్తి బాబుచారి, సతీష్చారి, పవన్చారి, బ్రహ్మచారి, సత్యవతి, అమృతమ్మ, కాపర్తి, కళ్యాణ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులకు కోరుతున్న వీరంతా కోరుతున్న పాట రంగూన్ రౌడీ చిత్రం కోసం పి సుశీల పాడిన పాట.

అల్లరి అల్లుడు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమని కోరుతున్నారు. ఏనుగండి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంశ్, మోహిత్, సిద్ధార్థ, కార్తీక్ మరియు వీరి కుటుంబ సభ్యులు, వీరంతా నెహ్రూ బస్తీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి.

నిజామాబాద్ న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవిరాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్న పట భద్రాచలం చిత్రం కోసం వందే మాతరం శ్రీనివాస్ స్వీయ సంగీత సారథ్యంలో ఆలపించిన పాట.

కిన్నెలహరి శ్రోతలు ఉత్తరాధర కోరుకునే చిత్రగీతుల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంలో సమయం 8:45 కావస్తుంది. ముందుగా సమాచార సంధ్య. 9:00 న్యూస్ @9 ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి హరికథ వింటారు. భక్త మార్కండేయ, కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి.

హరికథాశ్రవణ కుతూహలరైన ఆకాశవాణి శ్రోతలకు శతాధిక వందన మందారములు సమర్పిస్తూ హరికథా పితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసవర్యులు రచించినటువంటి భక్త మార్కండేయ నేటి మన కథాంశం ఆలకించండి.

అది కృతయుగం. అందు మరుద్వతీ మృకండులను పుణ్యదంపతులు అన్యోన్య ధర్మానువర్తనులై జీవయాత్ర చేస్తున్నారు. సకలమును ప్రసాదించిన సర్వేశ్వరుడు నిస్సంతు చింతను ఆ ఇంట కలిగించాడు. భగవంతుడు మనం అణిగినవన్నీ మనకిచ్చేస్తే ఆయన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత గొప్పవారికైనా ఏదో అంత చింతని చెంతనుంచుతాడు స్వామి. అందుకే చితి జీవం లేని కట్టెను దహిస్తే చింత బ్రతుకున్న కట్టెనే కాల్చేస్తుంది. సంతానం లేదు మరుద్వతీ మృకుండులకు. తమ తర్వాత తాము ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని కొనసాగించడానికి తమ కడుపున ఒక నలుసు లేనందుకు మిగుల వంత చెందుతూ ఆ దంపతులు చాలా దుఃఖంతో పీడింపబడుతున్నారు. సహజంగా స్త్రీమూర్తి అయినటువంటి మరుద్వతికి నిస్సంతు చింత మిగుల వంత కలిగిస్తుండగా భార్యా దుఃఖాన్ని గమనించి గ్రహించినటువంటి మృకండ మహర్షి ఒక చక్కని ఉపాయాన్ని తన ఇల్లాలికి ఇలా సెలవిస్తున్నాడు. మరుద్వతి, నిస్సంతు చింత చేత మిగుల వంత చెందవద్దు. స్వామిని ఆశ్రయించి మనోవాంఛని నెరవేర్చుకుందాం. సకల పుణ్యప్రదాసి అయినటువంటి వారాణసి మహాక్షేత్రానికి వెళ్ళి శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది సంతానవంతులమవుదాం. ఎటువంటిదో తెలుసా ఆ పరమ పవిత్రమైనటువంటి వారాణసీ క్షేత్రమంటూ వారాణసీ మహద్వైభవాన్ని భార్యకు ఇలా సెలవిస్తున్నాడు మృకండ మహర్షి. ఏమంటున్నాడో విందామా?

సకల పుణ్యాన్ని కలిగించేది, నిమేషమాత్రమున సకల పాప పంకిలమును దహింపజేయగలిగినటువంటి శక్తి సమన్వితమైనది వారాణసి మహాక్షేత్రం. అందుకనే ఆనందవనే, మహాశ్మశానే, త్రికంటక విరాజితే, వేగవాహిన్యా, గౌరీముఖే, శ్రీ విశ్వనాథ పరిపాలిత దివ్య చితాభూమౌ అని పెద్దలు వారాణసి మహాక్షేత్రాన్ని సంకల్పం చేస్తారు. ఆశ్రయించినటువంటి భక్తులకు నాస్తి అన్న శబ్దం అక్కడ పొడసూపదు. విశాలాక్షి, అన్నపూర్ణా సమేతుడైనటువంటి శ్రీ విశ్వనాథ ప్రభువు తమని ఆశ్రయించిన జీవులందరికీ అనంతమైనటువంటి సుఖాన్ని శుభాన్ని కలిగిస్తూ ఉంటారు. మరుద్వతి, అటువంటి పరమ పవిత్రమైనటువంటి వారాణసి క్షేత్రం వెళదాం. శ్రీ విశ్వనాథుణ్ణి మనసారా పూజిద్దాం. పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేటువంటి తపస్సు చేద్దాం అంటూ భార్యకు వారాణసి మహద్వైభవాన్ని సెలవిచ్చాడు మృకండ మహర్షి. మండు టెండలో మంచు వాన కురిస్తే మనస్సుకి ఎంత ఆహ్లాదం కలుగుతుందో, శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య వైభవాన్ని విన్నటువంటి మరుద్వతి మనస్సుకు అంత ఆహ్లాదం కలిగింది. తప్పకుండా వెళదాం స్వామి. అంతకంటేనా, సంతానవంతులం కావడం కంటే మనకి కావలసినటువంటి అదృష్టం ప్రపంచంలో మరేదీ లేదు కదా అని మహదానంద పరవశురాలైంది ఆ తల్లి. ఒక శుభముహూర్తంలో భార్యాసమేతుడై మృకండ మహర్షి మధ్యే మార్గంలో అనేక తీర్థక్షేత్ర సందర్శనం చేస్తూ ఎట్టకేలకు వారాణసి మహాక్షేత్రం చేరారు.

తిరుపతులు. ఎదురుగా పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి గంగాభవానిని దర్శించారు. ఇక్కడే చేమకూర వెంకట కవి విజయ విలాసం చెప్తూ అర్జునుడికి ఎలా కనపడ్డది ఆ గంగమ్మ అంటే, ఒక చక్కని స్వభావాన్ని, స్వరూపాన్ని, ఒక చక్కని విశేషాన్ని వివరిస్తారా మహానుభావుడు. ఎలా ఉన్నది గంగాభవాని అంటే,

హిమవదుల తదురోజముల దాని సైకత శ్రోణి గలదాని చారుతర రూఢ రంభోరువుల దాని రుక్మగంజి పాదముల దాని సర్వ సంపదల దాని గంచ మృకండు మౌని గంగా భవాని. పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి గంగాభవాని యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగింది మృకండ దంపతులకు. భక్తితో గంగమ్మకు చేయవలసినటువంటి అర్చనాధికములన్నీ కూడా పూర్తి చేశారు. గంగలో స్నానం చేసి గంగ ఒడ్డున పితృదేవతార్చన కార్యక్రమాన్నంతా పూర్తి చేశాడు మృకండుడు. గంగానుగ్రహాన్ని పొందినటువంటి ఆ దంపతులు అనంతమైనటువంటి ఆనందానుభూతిలో తేలియాడుతూ శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య దర్శనం చేశారు. అక్కడ నుంచి అన్నపూర్ణ భగవతిని దర్శిస్తూ పరమ పావన తరంగ రంగ అయినటువంటి హర అంతరంగ అయినటువంటి అన్నపూర్ణ భవానిని ఇలా స్తోత్రం చేస్తున్నారు ఆ దంపతులు. ఏమంటున్నారో విందామా.

ಇಚ್ಛಾಶಕ್ತಿ ಜ್ಞಾನಶಕ್ತಿ ಕ್ರಿಯಾಶಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ಸರ್ವಾಧಾರ ಸುಪ್ರತಿಷ್ಠಾ ಸದಸದ್ರೂಪಧಾರಿಣಿ ಅಷ್ಟಮೂರ್ತಿ ರಜಾ ಜೈತ್ರಿ ಲೋಕಯಾತ್ರಾ ವಿಧಾಯಿನಿ ಏಕಾಕಿನಿ ಭೂಮರೂಪ ನಿರ್ದ್ವೈತ ದ್ವೈತವರ್ಜಿತ ಅನ್ನದ ವಸುಧಾ ವೃದ್ಧ ಬ್ರಹ್ಮಾತ್ಮೈಕ್ಯ ಸ್ವರೂಪಿಣಿ ಬೃಹತಿ ಬ್ರಾಹ್ಮಿಣಿ ಬ್ರಾಹ್ಮಿ ಬ್ರಹ್ಮಾನಂದ ಬಲಿಪ್ರಿಯ ಅಂಟೂ ಅನ್ನಪೂರ್ಣಾದೇವಿನಿ ಸಾಂಗೋಪಾಂಗಂಗಾ ಅರ್ಚಿಂಚಾರು ಅಮ್ಮ ಅನುಗ್ರಹಾನ್ನಿ ಪೊಂದಾರು అమ్మ అనుగ్రహం కలిగితే కలగంది లేదు, ఆ తల్లి దయలేకపోతే లోకంలో మనకి కలిగేది లేదు కదా. అందుకనే మాతృదేవోభావ అని వేదవాణి. మాతా సమం నాస్తి శరీర పోషణం. అటువంటి సకల లోకాలకు తల్లి అయినటువంటి అన్నపూర్ణ భగవతి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది అక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి గోమతీ నదీ తీరం చేరారు మృకండ దంపతులు. సత్సంతానార్థులై పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి వాంఛతో, నిర్మల చిత్తంతో, నిశ్చల భక్తితో చిత్తాన్ని శివాయత్తం చేసి తపస్సు చేస్తున్నారా దంపతులు. పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేదాన్ని తపస్సు అన్నారు, వాని అనుగ్రహానికి ఎదురు తిరిగిన దాన్ని తమస్సు అన్నారు పెద్దలు. తపస్సు ప్రారంభించారు దంపతులు. తపస్సు చేత పూర్వజన్మార్చితమైనటువంటి దుష్కర్మ ప్రారంభం పరిచ్ఛేదమైపోతుంది. అందుకని తపస్సు చేత లోకంలో మానవుడు పొందలేనిది ఏమీ లేదు అని శాస్త్రం చెప్తున్నది. అటువంటి తపస్సు కూడా క్రోధం వల్ల నశించిపోతుంది అని కూడా శాస్త్రవచనం. తపఃక్రోధేన నశ్యతి అని శాస్త్రవచనం. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఆ దంపతులు నిర్మల చిత్తంతో తపస్సు ప్రారంభించారు. వీరి తపస్సు ఫలవంతం కావస్తున్నది. పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహ కరుణా కిరణ ప్రసారం ఈ దంపతుల దేహ గేహాల మీద ప్రకాశించడం మొదలుపెట్టింది. ఒక సుప్రభాత వేళ ఒక శుభ సమయంలో గౌరీనాథుడైనటువంటి గరళకంధరుడు మృకండుడి మ్రోల సాక్షాత్కరించారు.

వృషభ వాహనారూఢుడైనటువంటి ఆ పరమేశ్వరు యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యంలో పులకితుడై పునీతుడై పరమేశ్వరుణ్ణి ఇలా కీర్తిస్తున్నాడు మృకండు.

महादेव महादेव महादेव दयानिधे भवानीव भवानीव भवानीव गतिर्ममा मृत्युञ्जया पिनाका चन्द्रशेखरा भक्तरक्षण दीक्षा दीक्षा विरूपाक्षा कवचि कपर्ति कैलासपति नीललोहित गरडकंठ शंभो महादेवं महात्मानं महापातकनाशनं महापापहरं वंदे मकाराय नमो नमः शंकरा पुरहरा पाप भयंकरा भक्त शुभंकरा शंभो अंटू परमेश्वरुण्णि అమందానంద కందళిత హృదయారవిందులై స్తోత్రం చేశారు ఆ మునిదంపతులు. మునిదంపతులు చేసినటువంటి స్తోత్రానికి ముక్కంటి సంతసించాడు. మందస్మిత వదనారవిందుడైనటువంటి మహాదేవుడు మృకండుని చూస్తూ

తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. కాకపోతే అన్నాడు శంకరుడు. ఏం స్వామి అన్నాడు మృకండుడు. మతిమంతుడై మహాపండితుడై 16 సంవత్సరముల పిల్లవాడు కావాలా? దుష్టుడై దుర్మార్గుడై 100 సంవత్సరములు జీవించేటువంటి పిల్లవాడు కావాలా? కాకివలే కలకాలం బ్రతికే సంతతి కావాలా? హంస వంటి క్షీర నీర న్యాయాన్ని తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి సంతానం కావాలా? ఈ ఇద్దరిలో ఎవరిని ఇవ్వమంటావు నీవు? నీవు ఎవరిని కోరుకుంటే వారినే ప్రదానం చేస్తానన్నాడు ముక్కంటి. సంతానం కలుగుతుంది అని భావించినటువంటి దంపతులకు ఒకంత ఆలోచన కలిగింది. పరమేశ్వరుడి యొక్క వాక్యాన్ని వినేటప్పటికల్లా కొద్దిగా వెనక్కి వెళ్ళారు. వాళ్లల్లో వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన వారై మృకండు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి చేతులు జోడించి తలను వంచి తన లోపల ఉన్నటువంటి తలపులను మహదేవ పాద సమర్పణం చేస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడు. స్వామి, ఓ మహేశ్వర. ఏమయ్యా? ఏం మృకండా?

గుణవంతుడు, కీర్తివంతుడు, మతిమంతుడు, మహాపండితుడు, సర్వలోక చారిత్రుడైనటువంటి ఆ సత్పుత్రుణ్ణే మాకు ప్రసాదించు స్వామి. అందుకనే కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువా అని గుణము చేత వెలయువనములోన వలయజం ఉన్నట్లు విశ్వదాభిరామ వినురవేమా అన్నటువంటి బుధుల యొక్క మాట ఎక్కడైనా తప్పుతుందా? ఎన్నడైనా తప్పిందే? సుగుణ పారాశి వారాశి అయినటువంటి ఆ పిల్లవాడినే ప్రసాదించు స్వామి అని వేడుకుంటున్నారు. ఇక్కడ మరుద్వతీదేవి మహాదేవ పత్నితో ఒకంత బేలగా ప్రార్థిస్తున్నది తల్లి, జగజ్జననివే, లోకమాతవే, కన్న కడుపు తీపి ఎరిగినటువంటి తల్లివి, నీ భర్త నా భర్తకు ఇలాంటి వరాన్ని ప్రదానం చేస్తుంటే నీవిలా ఆలోచిస్తూ ఊరుకుంటావా?

అంబా జగదంబా సకలకళానీరదా, పరమేశ్వర వాంఛానుసారిణి శివ మనోనుకూలిని శూలిని కపాలిని మృడాని భవాని, ఘన దారిద్ర్యమునుభవింపవచ్చు గాని పుత్రశోకమలవి కాదనుమా అనుమా, నాధునితో ననుమా. తిండి లేకపోయినా నిలువ నీడలేకపోయినా ఎటువంటి మహాదుఖాన్నైనా అనుభవించవచ్చు గాని కడుపున పుట్టినటువంటి తమ పంట తమ కంటి ముందు రాలిపోవటం కంటే దుఃఖం జన్మనిచ్చినటువంటి తల్లికి మరేదైనా ఉంటుందా? లోకాల కన్న తల్లి, నీ భర్త నా భర్తకు ఇటువంటి వరమిస్తుంటే సాటి స్త్రీమూర్తివై నీవిలా ఏమీ మాట్లాడకుండా నిలుచో

రాకపోటం భావ్యమేనా అమ్మా జగజ్జనని అంటూ తన మనస్సులో ఉన్నటువంటి బాధని మహాదేవ పత్నికి సమర్పించింది మృకండ పత్ని. మరుద్వతి యొక్క మాట విన్నటువంటి ఆ శంకరార్థ శరీరిణి అయిన ఆ పార్వతీదేవి

తన్మే మన శివ సంకల్పమస్తు మరుద్వతి, నా భర్త నీ భర్తకు ఇటువంటి వరాన్ని ఇచ్చాడు అంటే నా భర్త మనస్సులో వేరే సంకల్పం ఉన్నది. పరమేశ్వర సంకల్పం ఏమిటో పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. ఆచరించడము అనుసరించడమే జీవులందరి కర్తవ్యం. మీరేం భయపడవద్దు. నారు పోసినటువంటి పరమేశ్వరుడు నీరు పోయక మానతాడా? భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయినటువంటి వారు లేరు, మానవులని ఆశ్రయించి బాగుపడ్డవాళ్ళు లేరు. కాబట్టి పరమేశ్వర ఆశ్రయం సర్వశ్రేయోదాయకం సుమా. మీ చిత్తాన్ని నా నాథుడి పాదసీమలో ఉంచండి. మీ సర్వాన్ని నా భర్త ధరిస్తాడు చూస్తాడు అని మహదాశీర్వచనం చేసింది పరమేశ్వరి. సంతుష్టాంతరంగులైనటువంటి ముని దంపతులు ముక్కంటి దంపతులకు అంజలించారు. ముక్కంటి దంపతులు అంతర్హితులైనారు. ముదావహులైనటువంటి ముని దంపతులు మునిపల్లె చేరారు. కాలచక్ర భ్రమణం జరుగుతూ ఉన్నది. పరమేశ్వర వాక్యానుసారంగా మరుద్వతి నెలదప్పి గర్భవతి అయి 9 నెలలు నిండుతుండగా ఒక శుభముహూర్తంలో పండంటి మగపిల్లవానికి జన్మనిచ్చింది. మృకండస్య అపత్య పుమాన్ మార్కండేయ అని నామకరణం చేశారు మృకండు. పిల్లవాడు శుక్లపక్ష చంద్రరేఖ వలె దినదినాభివృద్ధిని పొందుతూ సర్వులకు మహదానందాన్ని కలిగిస్తూ ఎల్లరకు తలలో నాలుక వలె మెలుగుతూ ప్రకాశిస్తూ 7 ఏండ్లవాడైనాడు మృకండ బాలకుడు. ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడి యొక్క సంస్కార వైభవము అంటే, అందుకనే కొన్ని విద్యలు నేర్చుకుంటే వస్తాయి, కొన్ని భగవంతుడిస్తే కానీ రావు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వముచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజాగుణాహ అని చెప్తారు పెద్దలు. సంస్కారం భగవంతుడిస్తే గాని జీవుడు పొందగలిగేటువంటి ఒక అదృష్టం. అది ఒకరిని చూచి నేర్చుకుంటేనో ఎక్కడో నేర్పబడుతుంది అనేటువంటి భ్రమలో ఉన్నవాణ్ణి భగవంతుడు కూడా ఉద్ధరించలేడు. పూర్వజన్మాంతర సంస్కార విశేషం ఆ పిల్లవాడిలో పరిఢవిల్లుతూ ఉన్నది. అందుకనే సుకర్మానుష్ఠాన వైభవం ఎలా కలుగుతుంది అంటే, పూర్వజన్మలో ఆ జీవి చేసినటువంటి సుకర్మానుభవం ఫలంలోకి వచ్చినప్పుడు ఆ అనుభవ సారం జీవుడికి తెలుస్తుంది అని శాస్త్రవచనం. ఎలా పెరుగుతున్నాడు పిల్లవాడు ఇక్కడే చెప్తారు మహానుభావులైనటువంటి నారాయణదాసు గారు.

సర్వ శుభలక్షణములతో సుగుణములకు మేలుబంతిగా ప్రకాశిస్తూ తండ్రి వద్ద విద్యాభ్యాసం చేస్తూ సర్వశాస్త్ర మతిమంతుడై మహాపండితుడై సకాలోపనీత సంస్కారం చేసుకుని వేద విద్యాధ్యయనం చేస్తున్నాడు మృకండ బాలకుడు. అలాంటి ఒక శుభ సమయంలో అతడి అదృష్ట విశేషం చేత సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వాళ్ళు, సమస్త కాలాన్ని పరమేశ్వర అనుజ్ఞానుసారంగా నడిపింపచేయగలిగినటువంటి మహానుభావులు, ధీరులు, గంభీరులు, సదాచార సంపన్నులు, సత్యవాక్యాన్ని నిరంతరము అనుసరిస్తూ ఆచరిస్తూ జీవితాన్ని ధన్యత చేసుకునేటువంటి మాన్యులు, పుణ్యులు, గణ్యులైనటువంటి అత్రి, కశ్యప, భరద్వాజ, వశిష్ఠ, విశ్వామిత్ర, జమదగ్ని, గౌతమాదులుగా పేరుగాంచిన సప్తర్షి బృందం, భగవన్నామ సంకీర్తన విశారద తత్పరులై మృకండుడి గృహప్రవేశం చేస్తున్నారు. మహాత్ముల దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరవాణి. సజ్జనులని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది అని అడిగారట గురువుని శిష్యుడు. ఏమి కలగదో నీవు చెప్పరా నాయనా, కలిగేదేదో నేను తర్వాత చెప్తాను అని చెప్పారు గురువు. అందుకని సజ్జన దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అటువంటి మహానుభావులైన సప్తర్షులు భగవన్నామం చేస్తూ మృకండుడికి గృహప్రవేశం చేస్తున్నారు.

భగవన్నామ సంకీర్తన తత్పరులైనటువంటి సత్తర్షి బృందం మురుకండడి గృహప్రవేశం చేశారు. ఎదురు వెళ్లి సభక్తికంగా అర్ఘ్యపాద్యాది విధుల గౌరవించి ఆదరించి సమ్మానించి వారిని లోపలికి తీసుకువచ్చి ఉచిత ఆసనముల మీద వారందరినీ అలంకరింపజేశారు మృకండ మహర్షి. 8 ఏండ్ల వాడైనటువంటి మృకండ బాలకుడైన మార్కండేయుడు తండ్రి చేస్తున్నటువంటి ప్రతిక్రియని శ్రద్ధాబద్ధ బుద్ధితో గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, తండ్రికి సహకరిస్తున్నారు. అందుకనే పిల్లలు వివేకవంతులైన ఆ ఇంటి ప్రభావం ఉంటుంది, వివేకహీనులైన ఆ తల్లిదండ్రుల ప్రభావం వారి మీద తప్పకుండా ఉంటుంది. ఆవు చేను లోపల మేస్తూ ఉంటే దూడ గట్టున మేయదు కదా,

0: మార్కండేయుడు 8 ఏళ్ళు కూడా నిండలేదా పసివాడికి చూడండి. అందుకనే సంస్కారం చాలా గొప్పది. పూర్వజన్మ సుకర్మానుష్ఠాన ఫలము బలము చేత ఆ పసివాడు తండ్రి చేస్తున్న ప్రతిక్రియని శ్రద్ధాసక్తులతో గమనిస్తూ తన వంతు కర్తవ్యంగా తన చిన్ని చిన్ని చేతులతో ఆ మహాత్ముల పాద ప్రక్షాళన చేస్తూ వారికి నమస్కరిస్తున్నాడు. ఇంత చక్కగా మృకండు చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధతో ఆచరిస్తున్నటువంటి ఆ పసివాడి యొక్క పూర్వజన్మ సంస్కార బలీయతకు సంతసించారు సప్తర్షి బృందం. సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: మార్కండేయ శర్మాణాం అహం భో అభివాదయే.
0: వారందరినీ గౌరవించి చిట్ట చివరిగా దండవత్తు ప్రణామం చేస్తూ తన గోత్ర ప్రవరలు చెప్పుకొని వారి ఆశీర్వచనాన్ని అపేక్షించాడు ఆ బాలుడు. ఇంత చక్కగా తమకి నమస్కరించినటువంటి బాలుడి యొక్క సంస్కారానికి పరవశించినటువంటి మహానుభావులు
2: శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ
0: అంటూ మహదాశీర్వచనం చేశారు. ఎప్పుడైతే శతమానం భవతి అంటూ వారు ఆశీర్వదించారో ఇక్కడనే నారాయణదాస్ గారు ఒక మంచి మాట చెప్పారు. హరికథ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి అంటే కథాంతమున కథకుడు బ్రహ్మ నిరూపణంబు చేయవలే అని చెప్పారు. బ్రహ్మ నిరూపణంబు జరిగిన కథ మాత్రమే హరికథ ఎనంబడును. అట్లు బ్రహ్మ నిరూపణంబు గాని కథలు అరికథలు అరకథలు అరకొర కథలు అనంబడును గాని హరికథలు అనంబడవు అని చెప్పారు ఆ మహానుభావులు. సప్తఋషులు ఎటువంటి వారు? సత్యమండలం మీద నిలబడి ఉన్నారు సప్తఋషులు. సత్యమండలం మీద నిలబడి ఉన్నటువంటి సప్తఋషులు ఇటువంటి అసత్య దీవనం చేస్తే సత్యమండలం నిలుస్తుందా? సత్యమండలం నిలవకపోతే సప్తర్షి మండలం నిలుస్తుందా? సప్తర్షి మండలమే నిలవకపోతే బ్రహ్మమండలం నిలుస్తుందా? దీనికి సిద్ధాంతం కథాంతంలో నిరూపణం చేశారు దాసుగారు.

ఇప్పుడైతే శతమానం భవతి, శతమనంతం భవతి, శతమైశ్వర్యం భవతి, శత సంవత్సరం దీర్ఘమాయుః అని ఆశీర్వచనం చేశారో విన్నటువంటి మృకండు గిరుక్కున వీరి వైపు తిరిగారు. అయ్యా అయ్యా అయ్యా మహానుభావులు, అపరోక్ష జ్ఞాన సంపన్నులు, సత్యం తప్ప మరొక్కటి ఎరగనటువంటి సాధువర్తనులైనటువంటి మీ ఓటి వారు ఇటువంటి ఆశీర్వచనం మా పిల్లవాడి ఎందు వర్తిస్తుందా స్వామి? ఏ శుభలక్షణమైతే మా వాడికి లేకుండా పోయిందో ఆ లక్షణాన్ని మీరు అపేక్షించడమే కాకుండా అనంతమైనటువంటి రక్షణతో, దక్షతతో, దీక్షతతో మా పిల్లవాడికి ఇస్తున్నారు స్వామి. ఈ ఆశీర్వచనం సత్యమవుతుందా? మీరన్నటువంటి మాట రిట్ట కాదు కదా అంటూ దుఃఖిస్తున్నాడు మృకండు. అందులో మొదటివాడైనటువంటి అత్రికి ఒకంత ఆశ్చర్యము, మరొకంత అనుమానం కలిగింది. ఇదేమిరా, లోకంలో మనం ఆశీర్వదించకపోతే దుఃఖించేవాణ్ణి చూశాం, మనం ఆశీర్వదిస్తే దుఃఖిస్తున్నటువంటి వాణ్ణి వీణ్ణే చూస్తున్నాం, ఏం మృకండా ఏమిటి సంగతి అని అడిగారు. సర్వలోక శరణ్యులైనటువంటి మీ ఓటి మహాత్ములకి చెప్పగలిగిన వాణ్ణా, మా పిల్లవాడి యొక్క భవిష్యత్తు మీరే ఆలోచించండి అని సెలవి విన్నవించాడు మృకండు. వెంటనే భవిష్యత్తుని గమనించారు, గ్రహించాడు. అరెరెరే, ఎంత పొరపాటు జరిగింది! పరమేశ్వరుడు ఈ పిల్లవాడికి 16 సంవత్సరాలు ఆయుర్దానం చేస్తే మనం శత సంవత్సరం అంటూ ఆశీర్వచనం చేశాం, ఇది ఎలా సంభవమవుతుంది? ఇది ఎలా జరుగుతుంది? సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి మన నోటి వెంట ఇటువంటి అసత్య ఆశీర్వచనం ఎప్పుడూ రాలేదే, ఇవాళ ఎందుకు ఇలా కలిగింది? ఏదైనా పరమేశ్వర సంకల్పం ఉంటేనే కదా ఇలాంటివన్నీ సంభవిస్తాయి. సర్వజీవ చైతన్య కారకుడైనటువంటి పరమేశ్వరుడి సంకల్పం వేరే ఉంటుంది. కట్టకడకు జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది, జరిగినది ఆ సంకల్పం ఒక్కటే అని ఒక స్థిరమైనటువంటి నిశ్చయానికి వచ్చారు మృకండా. సత్యవాక్యాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ జీవిస్తున్నటువంటి మా నోటి వెంట అసత్యం ఎప్పుడూ రాదు. పరమేశ్వరుడి యొక్క శాసనం ఏదైతే ఉంటుందో

ఉందో దాన్ని లోకంలో అమలు చేసేవాళ్లమే మేమయ్యా. అటువంటి పరమేశ్వరుడి రక్ష ఎలా ఉంటుందో ఈశ్వరుడికే తెలుస్తుంది. మానవ ప్రయత్నం చేద్దాం, దైవానుకూలత కోసం ప్రాకులాడదాం అంటూ ఆ పిల్లవాణ్ణి తమ వెంట పంపించవలసిందిగా ఆదేశించారు. సంతుష్టాంతరంగుడైనటువంటి మృకండు మార్కండేయ బాలకుణ్ణి సప్తఋషుల వెంట పంపిస్తున్నారు. ఎంత అదృష్టవంతుడు కాకపోతే సప్తఋషుల దర్శనమవుతుందండి ఆ పిల్లవాడికి. పూర్వజన్మలో ఎంత సుకర్మానుష్ఠానం చేసి ఉండకపోతే సశరీరంతో బ్రహ్మలోకం వెళ్ళేటువంటి అదృష్టం కలుగుతుందా? అటువంటి మహదదృష్టవంతుడైనటువంటి ఆ పశు పిల్లవాడు సప్త మహర్షుల వెంట బ్రహ్మలోక ప్రయాణం చేశారు. ఎదురుగా సహస్రదళ పద్మము మీద ఆసీనుడై ఉన్నాడు బ్రహ్మదేవుడు. ధ్యానమగ్నుడై ఉన్నాడు. సావిత్రి, సరస్వతి, గాయత్రి అనేటువంటి మువ్వురు భార్యలతో ప్రకాశిస్తున్నాడు. సప్తకోటి మహామంత్రములు స్వస్వరూపాలతో బ్రహ్మను కీర్తిస్తూ ఉన్నాయి. రాజసూయ, పౌండరేక, అశ్వమేధాది మహాక్రతువులు చేసినటువంటి వారు ఆ బ్రహ్మసభలో చక్కగా గౌరవింపబడుతున్నారు. అటువంటి బ్రహ్మసభను దర్శించాడు పశువాడు. ఎదురుగా ఉన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మని చూపించారు సప్తమహర్షులు. ఎప్పుడైతే చతుర్ముఖుడి యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగిందో ఆ పిల్లవాడి మనస్సులో భక్తి పొంగి పొరలు వారుతూ ఉన్నది. అందుకనే మోక్ష సాధన సమగ్రియాం భక్తిరేవ గరీయసి అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. భగవద్ దర్శనం కలగాలి అంటే భక్తి అనేటువంటి పరికరాన్ని మానవుడు పొంది ఉండాలి. ఆ భక్తి చేత జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత మోక్షం తెలుస్తుంది అని శాస్త్రవచనం. అటువంటి పరిపూర్ణ శుద్ధ సత్వ భక్తి సమన్వితుడైనటువంటి ఆ పశుపిల్లవాడు చేతులు జోడించి తలను వంచి లోపల అనంతమైనటువంటి ఆనంద బాష్ప సుధావృష్టి సహస్రల పద్మం మీద కూర్చున్నటువంటి బ్రహ్మదేవుణ్ణి అభిషితం చేస్తూ ఉండగా సంతుష్టాంతరంగుడై ఇలా గానం చేస్తున్నాడు ఆ చతుర్ముఖుని ఈ పసిపిల్లవాడు. ఏమంటున్నాడు అంటే,

దర్శించినంత మాత్రమున అన్య వస్తు దర్శనాపేక్ష సమూల ఛేదనమైపోతుందో అదే పరబ్రహ్మ దర్శనము. అటువంటి చతుర్ముఖుడు సర్వప్రాణి లలాటకోటి లేఖా మహావిద్యాను సంధాత ధాత అజుడు పద్మసంభువుడు విరించి వాణీ మనోనాథుని యొక్క దివ్య దర్శన వైభవం కలిగింది ఆ పశువాడికి. మనస్సంతా కూడా పండి పరిఢవిల్లుతూ ఉండగా గబగబగబగబగబ వెళ్ళి 1000 దళముల పద్మము మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు పశువాడు. ఎప్పుడైతే చక్కని చిలుక పలుకుల వంటి ఆ శృతిగానం విన్నాడో బ్రహ్మగారు అరమోడ్పు కన్నులతో ఆ పశువాణ్ణి చూచాడు. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎంత సొగసుగా సోయగంగా ప్రకాశిస్తూ ఉంటుందో అలా ప్రకాశిస్తున్నది పశువాడి ముఖమండలం. ఆ పశువాడి ముఖమండల దర్శనం మాత్రం చేత బ్రహ్మకు మహదానందం కలిగింది. అని ఇరుకేలం తన పదవన జంబులు పట్టుకున్న బాలకమణిని బ్రహ్మదేవుని మనస్సులో హిందోళం ప్రవహించడం మొదలుపెట్టిందేమో. అని ఇరుకేలం తన పదవన జంబు

తన రెండు పాదములంటి ప్రణమిల్లుతున్నటువంటి ఆ పశువాణ్ణి చూచినటువంటి బ్రహ్మదేవుడికి మహదానంద సంజనితుడై ఆ పిల్లవాడి రెండు రెక్కల కింద ఇలా చేయి వేసి ఎత్తుకున్నాడు. సప్తమహర్షులు మహదానంద పరవశులైనారు. ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని తన అంకపీఠం మీద కూర్చోబెట్టుకుని హస్తమస్తక సంయోగం చేస్తూ వారి నిగారింపు బంగారు బుగ్గలని అలా తన చేత్తో పుణుకుతూ ఆ పిల్లవాడి యొక్క స్వరూప వైభవాలకు సంతసిస్తున్నటువంటి చతురానడు శతమానం భవతి శతమనంతం భవతి. పిల్లవాణ్ణి ప్రథమత దర్శించినటువంటి సప్తఋషులు ఏ దివ్యాశీర్వచనం చేశారో అదే ఆశీర్వచనం చేశాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠుడు తట్టుకోలేక పకపకమన్నాడు. వశిష్ఠుని పరిహాసానికి కోపోద్రిక్త మానస్కుడైనాడు బ్రహ్మగారు. ఎందుకు నవ్వావు అని అడిగారు. ఆ కారణం మేం చెప్పడం కంటే మీరు ఆలోచిస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మకనుల ఎందుక ఇంచుక కెంపుదోప, మీరిప్పుడు నవ్వ కారణమదే మన వారలలోన వశిష్ఠుడు ఓ ఎప్పా 16 వత్సరములాయువు వీనికి శంభుడివ్వగా తప్పునే నీదు దీవెన ఎటంచు నవ్వితి మంచు చెప్పగన్ అంటూ సమస్యని సులభంగా విడుదల చేశాడు వశిష్ఠుడు. ఒకింతకు బాధపడ్డాడు బ్రహ్మదేవుడు. పరమేశ్వరుడి వాక్యం జరగాలి అంటే మన 8 మంది ఇచ్చిన వాక్యం రిత్త కావాలి, మనం 8 మంది ఇచ్చినటువంటి వాక్యం సత్యం అవ్వాలి అంటే పరమేశ్వరుడి ఆశీర్వచనం రిత్త కావాలి, ఏం చెయ్యాలి అని ఒకింత తర్జన భర్జనల అనంతరం బ్రహ్మదేవుడు కర్తవ్య నిరూపణం చేశాడు, శ్రమ విభజన చేశాడు. సప్తఋషులారా, ఇప్పటి నుంచి ఈ పిల్లవానికి 15 సంవత్సరముల 11 నెలల 29 రోజుల వరకు పరమేశ్వరుడి యందు ఆరూఢమైనటువంటి భక్తి విశ్వాసతలను కలిగించడం మీ వంతు. ఒక్కరోజు ఈ పశువాని కోసం పరమేశ్వరుడు గురించి ప్రార్థించడం నా వంతు అని కర్తవ్య నిర్దేశం చేశాడు. శ్రమ విభజనం జరిగింది. ఆ పిల్లవాణ్ణి తీసుకుని సప్తమహర్షులు భూలోకానికి వస్తూ అనంత దయాళు అయినటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఏం చెయ్యాలో సెలవిస్తున్నారు మార్కండేయుడికి. శ్రద్ధాళువై చేతులు జోడించి తన ఆయుర్దాన కారకుడైన పరమేశ్వరుణ్ణి తాను ఎలా ఆశ్రయించాలో అనేటువంటి విశేష జిజ్ఞాసతో పిల్లవాడు వింటున్నారు, పెద్దలు సెలవిస్తున్నారు మార్కండేయ.

అలా మారశత్రుని కన్న దైవము వేరే లేదని ఎంచుమా? సంసార సముద్రాన్ని దాటటానికి పరమేశ్వరుడి నామం అనేటువంటి నావ తప్ప మరొక్కటి లేదు నాయన జీవులకు అంటూ సర్వకర్మ పరమేశ్వరుడి యొక్క దివ్య కరుణ చేత పరిచ్ఛేదనమవుతుంది అనేటువంటి ఆరూఢ విశ్వాసాన్ని మార్కండేయునికి కలిగించి అటనుంచి వాణ్ణి ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఈ వృత్తాంతం ఎరిగించి అనంతమైనటువంటి అఖండ సచ్చిదానందమును కలిగించేటువంటి దిశగా దిశగా మార్కండేయుడి యొక్క ప్రయాణం చేయించ నిశ్చయించి ఆ పశువాన్ని తీసుకుని అఖండ గోదావరి తీరం చేరారు సప్తర్షి బృందం. అక్కడ ఒక మారేడు వనంలో ఆ పిల్లవానికి అంచితమైనటువంటి శివపంచాక్షరి మహాదీక్ష మంత్రోపదేశం చేశారు. నాయన, నేటి నుంచి ఈ పంచాక్షరీ మంత్రమే నీకు అనంతమైనటువంటి రక్ష రక్షణ అని సెలవించి అక్కడ నుండి వారు విడలిపోయినారు. సప్తఋషులు ఉపదేశించినటువంటి శివపంచాక్షరీ మంత్రాన్ని మార్కండేయుడు ఆరూఢ భక్తి విశ్వాసతతో జపం చేస్తూ ఉన్నాడు. జపం చేత ఎంతటి పూర్వజన్మ కర్మ కూడా పరిచ్ఛేదమవుతుంది అని ధర్మవాణి. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య నామ జపమే కాకుండా నిరంతరము పరమేశ్వరుణ్ణి అనేక విధములుగా అర్చించేవాడు, పూజించేవాడు, ప్రార్థించేవాడు, ఆరాధించేవాడు, తన తల్లిదండ్రులను సేవించడానికి తనకు ఒకంత ఆయుర్దానాన్ని పెంచమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవాడు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం, శివార్పణం అంటూ పరమేశ్వరుడి యొక్క సైకత లింగాన్ని చేసి ఆ గోదావరి తీరంలో ఉన్నటువంటి ఆ గోదావరి జలములతో పరమేశ్వరుణ్ణి అర్చించేవాడు, బిల్వములతో పూజించేవాడు, పున్నాగ పూలతో తన మనస్సులో ఉన్నటువంటి ఆవేదనను మహదేవుడికి సమర్పణ చేస్తూ

నిరంతరము పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ గౌరీషునకు మది కరుగునా, తొలగునా నా కపమృత్యువు, తరగునా నా తల్లికి పుత్రశోకము అంటూ ఎందుకు ఆయుర్దానం కోరుకున్నాడా పసివాడు పరమేశ్వరుణ్ణి?

అంటే తన జన్మ వల్ల తన తల్లిదండ్రులకు ఏ ఉపయుక్తత కలగలేదు స్వామి, నా తల్లిదండ్రులను సేవించేందుకైనా నాకు ఆయు ప్రదానం చెయ్యండి అని వేడుకున్నారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నటువంటి మాట వృధా అవుతుందా? అందుకనే తల్లిదండ్రులను, తల్లిదండ్రుల క్షేమాన్ని, తల్లిదండ్రుల ప్రేమని కోరుకున్నవాణ్ణి మాత్రమే లోకంలో పుత్రుడు అని పిలుస్తారు. అలా కాని వాళ్ళందరినీ కొడుకులు అనేటువంటి శబ్దంతో లోక వ్యవహారం జరుగుతూ ఉంటుంది. అలా పిల్లవాడు నిరంతర పరమేశ్వర అర్చనలో పెరిగి పెద్దవాడై 16 ఏండ్ల వాడైనాడు. ఆ రాత్రి తెల్లవారితే ఆ పిల్లవాని బ్రతుకు తెల్లవారిపోతుంది. అయినా పరమేశ్వరుడి దయ కలగలేదు. చాలా దుఃఖంతో, మహాబాధతో తనకి ప్రాణం పోతున్నదన్నటువంటి బాధ ఆ పిల్లవాడిలో లేశమైననూ కనపడలేదు. తన తల్లిదండ్రులను సేవించలేకపోతున్నాననేటువంటి దుఃఖం ముందు అపమృత్యు దుఃఖం ఆ పిల్లవాడికి ఎక్కువ అనిపించలేదు. అలాంటి సమయంలో కాలం చెల్లిన జీవులను కబలించేటువంటి ధర్మం కలిగి ఉన్నటువంటి సమవర్తి మార్కండేయుడు ముందు ప్రత్యక్షమైనాడు. ఎటువంటి అదృష్టవంతుడండి ఆ పిల్లవాడు. ఈ మాంస నేత్రాలతో బ్రహ్మ సందర్శనం చేశాడు, సప్తఋషులను దర్శనం చేశాడు. సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి దర్శనమవుతుంది. ఆ సమవర్తి ఎవరికి కనపడ్డాడండి లోకంలో అంటే, ఎవరికి పడితే వారికి కనపడేటువంటి మహానుభావుడు కాదు ఆయన. ఒక్క మార్కండేయుడికి దర్శనమిచ్చారు, మహాపతివ్రత అయినటువంటి సావిత్రీదేవికి మాత్రమే దర్శనమిచ్చారు. సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి సందర్శనమవుతుంది. నాయనా, ఆయువు పూర్తయినటువంటి వారిని నా లోకానికి తీసుకువెళ్ళవలసిన ధర్మం నాకున్నది, నీవు లేచిరా అన్నాడు. పిల్లవాని యొక్క మనస్సు మహాదేవుడి యందు లగ్నమైంది. చాలాసేపు జరిగింది వీరిద్దరికీ అనేక వాద ప్రతివాదాలు. కొంచెం మూర్ఖించినటువంటి సమవర్తి కోపము సర్వ పాపములకు మూలము అన్న విశేషాన్ని పరమేశ్వరుడు యమధర్మరాజులో నిరూపించదలుచుకున్నాడు. కాబట్టి తన చేత ఉన్నటువంటి కాలపాశం పిల్లవాడి మెళ్ళో పడేట్టుగా విసిరాడు యమధర్మరాజు. పిల్లవాడు పరమేశ్వర శివలింగాన్ని కౌగలించుకుని ఉన్నాడు. ఆ సమయంలో పాశము పరమేశ్వరుడి గళాన సగము, పశివాడి గళమున సగము పడ్డది. అది చూడలేదు యమధర్మరాజు. పాశం వేసి లాగుతున్నాడు. పిల్లవాడు చిత్తాన్ని శివాయత్తం చేశాడు, అద్వైత సమాధి స్థితిని పొందాడు. ఇదియే బ్రహ్మ నిరూపణము. అక్కడ పరమేశ్వరుడు వేరు, మార్కండేయుడు వేరు కాదు. మార్కండేయుడే పరమేశ్వరుడైనాడు, పరమేశ్వరుడే మార్కండేయుడైనాడు. అద్వైత సమాధి స్థితిని పొందుతూ పిల్లవాడు గౌరీ చిత్త సరోజ భృంగ త్రిజగత్ కళ్యాణ దాపంగ సంసారధ్వంత పదంగ మూర్ధ విచల స్వర్గాపగాభంగ కేయూర ప్రప్త భుజంగ మర్దిత బలోగ్రోద్దండ మాతంగ తారారత్ ప్రజ్వలితోత్తమంగ లలితార్థ స్వాంగ మృత్యుంజయ కరుణాలోకన జాల రాత్రిచర మేఘ స్తోమ వాతూల సింధుర చర్మాంచిత చేల మూర్ధవిల సద్యోవాకి నీకూల సద్గిరిజా చిత్త విలోల భక్త జన హృద్వీహి ధిన్నటీల భాస్వర దక్షిణ యశో విశాల శశిరాజత్పాల మృత్యుంజయ నత బృంద భయదాన పాలతల విన్యస్తోన రాజసూన సంతత సామాగమ గానయోగి జన హృద్యం మోక్ష సంధాన ప్రోద్ధత హాళాకల పానభిక్షిత కనద్దాక్షాయణీమాన సంగత కారుణ్య నదీ

అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అద్వైత సమాధి స్థితిని పొందినటువంటి బాలుడు మూర్ఛాగతుడైనాడు. ఎప్పుడైతే పిల్లవాడు మూర్ఛిల్లినాడో పాశం ఆ సగగళంలో ఉన్నటువంటి పెద్దవాణ్ణి కబళించడం మొదలుపెట్టింది. సమవర్తి చేయు ముష్కర కృత్యమునకు ఈశుడు ఈసరించుకుని యమునికి బుద్ధి చెప్పదలంచి భూనభోంతరములో దద్దరిల్లుతుండ శివలింగము బీటలు వార సాక్షాత్కార వైభవం చేసి తన త్రిశూలంతో సమవర్తిని దునిమాడు పరమేశ్వరుడు. సర్వుల ప్రాణములు హరించు యముని ప్రాణములు ఈశుని చేతిలో హరించిపోయినాయి. దయామయుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అనేక విధాల ప్రార్థించాడు. జయ జయ జయ దేవ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మ. ఏం కావాలి అని అడిగాడు పరమేశ్వరుడు మార్కండేయుని. ఇది భారతీయ సనాతన సంస్కృతి. యమధర్మరాజుని బ్రతికించండి అని వేడుకున్నాడు ఆ పశువాడు. యముణ్ణి బ్రతికించాడు పరమేశ్వరుడు. బ్రతికినటువంటి యమధర్మరాజు మనస్సులో ఉన్నటువంటి అనుమానాన్ని దూరం చేద్దామనుకున్నాడు.

0: యమునికి కలిగిన అనుమానం కాదు. 16 ఏళ్ళు తానే ఇచ్చి తానే అడ్డుపడతాడా అనేటువంటి అనుమానం లోకంలో మరెవరికీ కలగకుండా అక్కడ చక్కటి సత్య నిరూపణం చేశాడు. మార్కండేయుడికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి 16 ఉత్సవంలో ఆయుర్దాయం ఏమి అంటే, షోడశీకలతో ప్రకాశించేటువంటి చంద్రుడి యొక్క దివ్య ఆయుర్దానాన్ని ప్రదానం చేశాడు. అందుకనే మార్కండేయుడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ 16 ఏళ్లవాడే. ఆ 16 కళలతో ప్రకాశించేటువంటి చంద్రుణ్ణి రాజరాజేశ్వరి పరదేవత శిరస్సును ధరించి ఉంటుంది కాబట్టి ఆమె శిరస్సున ధరింపబడినటువంటి 16 కళల చంద్ర ఆయుర్దానాన్ని మార్కండేయుడికి ప్రదానం చేశాడు. యముడికి సంశయఛేదనం కలిగింది. సర్వులు పరమేశ్వరుణ్ణి ఇలా మంగళం పడుతున్నారు. రాజీవ నయన
1: భక్త మార్కండేయ హరికథ విన్నారు. కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి. ఈనాటి హరికథ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలకు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నూరు పాయింట్ 1 మెగాహెర్ట్స్పై రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. రేపటి ప్రభాత ప్రసారంలో 6:10 అంజలి భక్తిగీతాల కార్యక్రమంలో శ్రీరామ భక్తి గీతాలు ప్రసారమవుతాయి. శుభాషితం ఉంటుంది. 6:30 సమర్పణ శ్రీమతి ఊరిమల్ల సునంద. 6:35 రైతు సమాచారం. ఇందులో పశువులలో వచ్చే పొదుగు వాపు వ్యాధి నివారణ వివరాలు తెలుసుకోవచ్చు. 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక. 7:15 రచయిత్రి మహిళ స్ఫూర్తిదాత దుర్గాబాయి దేశ్ముఖ్ గురించి కొన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఇక 7:30 సాహితీ సౌరభాలు, సాహిత్య కార్యక్రమం, స్వీయ కవితలు. క్రీడాలోకం ఉంటుంది. 7:40 క్రీడా సమీక్ష. సమర్పణ శ్రీమతి డి కిరణ్ కుమారి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 శుభాకాంక్షలు. శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం ఉంటుంది. అనంతరం నాకు నచ్చిన పాట, శ్రోతల మధులని మధురమైన పాటల పూదోట. 9:30 ఏకచిత్రగణం. 10:03 తెలంగాణలో సారు గురించి తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ సి సుదర్శన్ రెడ్డి గారితో ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా నైపుణ్యాభివృద్ధితోనే యువత భవిత ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 12:10 శాస్త్రీయ సంగీతం. పండిట్ సి ఆర్ వ్యాస్ గారి గాత్ర సంగీతం. 12:40 కార్మికుల కార్యక్రమం యువత ఆగమం ప్రగతికి మార్గం ప్రత్యేక కార్యక్రమం. 1:20 చిత్రగీతాలు. 2:30 మహిళలు మహారాణులు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. 4 గంటలకు చిత్రగీతాలు. రేపు సాయంత్రం 6:30 చిత్రగీతాలు. 7:15 రైతేరాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఇందులో అధిక దిగుబడికి నాణ్యమైన నేలలు, ఇంకా గొర్రెల్లో వచ్చే వ్యాధులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. 8:00 కిన్నెర్ల హరిశ్రోతలకు ఉన్న చిత్రగీతాలు. 8:15 ఒడిశాలోని పూరిలో జరగనున్న శ్రీ జగన్నాథుని రథయాత్రకు సంబంధించి ఆకాశవాణి కటక్ వారు ప్రసారం చేసే ముందస్తు పరిచయ కార్యక్రమం ఉంటుంది ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 కిన్నెర్ల హరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమం. 9:15 స్పాట్లే ఢిల్లీ నుండి. 9:30 చిత్రగీతాలు. 10:00 రాగం తనం పల్లవి హైదరాబాద్ కేంద్రం నుండి. 10:45 మధురిమ అలనాటి మధుర గీతాలు. ఇవి రేపటి ప్రసారంలోని కొన్ని ముఖ్యాంశాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నీలంలో సమయం 11:03 దాటి 50 సెకండ్లు. ఈనాటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 100.1 మెగాహెర్ట్స్పై రేపటి ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతరకు సెలవు. జై హింద్.